శ్రీమతి ఎంఎస్ శుభలక్ష్మి పాడిన దేశ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలోని పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న వాయువ ప్రాంతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయువు దిశగా కదిలి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి నైరుతి దిశగా సమీపంలో తీరాన్ని దాటింది. ఇది భూభాగాన్ని దాటిన అనంతరం తొలుత వాయువు దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో తీవ్ర అల్పపీడన స్థాయిలో కొనసాగి ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతూ ఉత్తర వాయువు దిశగా కదులుతూ బలహీనపడి మరింత బలహీనపడుతుంది. దీని ప్రభావం వల్ల రాబో 12 గంటల్లో ఉత్తరాంధ్రలోనూ ఇంకా యానాం పరిసర ప్రాంతాల్లోనూ దక్షిణాంధ్రలోనూ తీరం అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు సముద్రంలో చేపల వేట వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. ఈరోజు నుంచి రాగల 4 రోజుల పాటు అంటే 27వ తేదీ వరకు ఈ హెచ్చరిక కొనసాగుతుంది. ఇక ఈ అల్పపీడన ప్రభావం వల్ల గడిచిన 3 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతుండడం వల్ల ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితులను ముట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ వైర్లు తెగిపడిన ప్రాంతాల్లో నీరు చేరి ఉండటం వల్ల అవి కనిపించే అవకాశం ఉండదు. కాబట్టి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రజలు వెళ్ళకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ కింద నిలబడకూడదని, అదేవిధంగా ఇళ్లల్లో తడి చేతులతో స్విచ్లు తాకవద్దని, ఉరుములు మెరుపులు పడుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాల పరిధిని తీసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పశువుల కాపరులు, వాటి యజమానులు తమ పశువుల్ని కరెంటు స్తంభాలు కట్టడం కానీ లేకపోతే కరెంటు స్తంభాల కింద ఉన్న చెట్లు కట్టడం కానీ చేయవద్దని వారు కోరుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే కంట్రోల్ రూమ్కి తెలియజేయాలని కోరుతున్నారు. మహారాణిపేట సర్కిల్ కార్యాలయం 7382249881, అదేవిధంగా మహారాణిపేట జోన్1 డివిజన్లో 9490601009 కంచరపాలెం 9849628880, మధురవాడ డివిజన్ 9491030722 అనే నెంబర్లకు ఫోన్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని తెలియజేస్తున్నారు. ఇక జీవీఎంసీ వారు కూడా కొండవాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. పునరావాస కేంద్రాలకి అవకాశం ఉంటే తరలించడానికి సిద్ధంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది. దీనికోసం అత్యవసర సహాయానికి జీవీఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800425000. వాట్సాప్ ద్వారా కూడా వర్షాలకు సంబంధించిన సంఘటనలు వెంటనే తెలియజేయాలని జీవీఎంసీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వాట్సాప్ నెంబర్ 9014218870. మరొకమారి వాట్సాప్ నెంబర్ 9014218870. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శఖ సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 2వ రోజు క్రీస్తుశకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారం వింటున్నారు. సమయం 6 గంటలు. దేశభక్తి గీతం ముచ్చటగా ఎగురుతున్న బృందగారు వింటారు. రచన శ్రీ కాకరపుర్తి సత్యనారాయణమూర్తి, సంగీతం శ్రీ బి రాజారావు.

0: ఆర్ ప్రజ్ఞానంద రిజిస్టర్డ్ విక్టరీస్ యాజ్ ఇండియా డిఫీటెడ్ ఇంగ్లండ్ 2.5-1.5 ఇన్ రౌండ్ 7 ఆఫ్ ఫిడే చెస్ ఒలింపియాడ్ ఇన్ సమర్కండ్ యెస్టర్డే. గుకేష్ అండ్ ప్రజ్ఞానంద సెక్యూర్డ్ విన్స్ ఫర్ ఇండియా, వైల్ అర్జున్ ఎరిగ్యాసీ వాజ్ హెల్డ్ టు అ డ్రా బై వెటరన్ మైకల్ ఆడమ్స్. Prime Minister Narendra Modi has congratulated Anantjeet Singh Naruka, Bhavteek Singh Gill and Mehraj Ahmed Khan on winning the bronze medal in the men's ski team event. Sharing a social media post, Mr. Modi noted that their focus and teamwork have been exemplary. He also extended best wishes to them for their future endeavours. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని, ఈనాటి భక్తిరంజనులు పురంధరదాసు కీర్తనలు వింటారు.

పురంధరదాసు కీర్తనలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రజలకు తెలియజేస్తున్న ముఖ్య గమనిక: ఈరోజు రేపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు హోర్డింగుల వద్ద నిలబడరాదు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక.

0: అదేవిధంగా మహా విశాఖ నగర పాలక సంస్థలో కూడా నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నట్లు కమిషనర్ వారు తెలియజేస్తున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వింటారు. వ్యాఖ్యాత శ్రీ జోష్యుల శ్యామసుందరం గారు.
1: తైత్రీ ఉపనిషత్తు శిక్షావళిలో 11వ అనువాకంలో అందరూ అనుసరించదగిన సూక్తులను వివరించారు. సమావర్తన కాలంలో వేదాధ్యయనం పూర్తి చేసి అటు పిమ్మట గురువు శిష్యునికి ఉపదేశం చేస్తారు. దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథిదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పడం వల్ల దేవపితృ కార్యాలు తప్పనిసరిగా చేయమని, తల్లిదండ్రులను అతిథులను గౌరవించాలని, దేవతలతో సమానంగా పూజించాలని అర్థం. అట్లు చేసినచో వారి ఆశీర్వాదం మనకు లభిస్తుందని అర్థం. మనిషి జన్మనిచ్చిన అతని పాలన పోషణ నిమిత్తం తల్లిదండ్రులు పడు కష్టాలు ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేరు. కాబట్టి తల్లిని దేవతగా పూజించి ఆమె చెప్పే నీతి వాక్యం ఆచరణలో పెట్టాలి. వాల్మీకి రామాయణంలో కూడా రామును తండ్రి ఆజ్ఞకు శిరసావద్రి వనవాసమునికి వెళ్లి సందర్భంలో లక్ష్మణుడు కూడా వనవాసునకు పోవుటకు నిశ్చయించుకుని తన తల్లి అయిన సుమిత్ర వద్దకు వచ్చి ఆశీర్వదించమని కాళ్లపై పడి నమస్కరించాను. అప్పుడు ఆమె కుమారుని అరణ్యవాసానికి వెళుతున్న దుఃఖించలేదు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ, అయోధ్యాం అటవీం విద్ధిం గచ్చతాత్ యథాసుఖం, అరణ్యవాసం కాలంలో శ్రీరాముడే నీకు తండ్రి దశరథునిగా భావించు, జనక తనయైనటువంటి సీతాదేవి తల్లిగా భావించు, అటు అటవీ ప్రాంతం అయోధ్యగా భావించు, సుఖంగా వెళ్ళిరా అని దీవించింది. పురాణాల్లో తల్లిని దేవతగా పూజించి ఎందరో కలరు. ధ్రువుడు, పాండవులు, శ్రవణకుమారుడు, పండరి మొదలగు వారు పితృభక్తి తత్పరతో వాజశ్రవణని పుత్రుడు గౌతముని విశ్వజిత్ యాగాన్ని చేశాడు. దానాన్ని గోవులను దానం చేశాడు. పాలు ఇవ్వని ముసల గోధులను బాధపడుతున్నటువంటి ఆవులను కూడా దానం ఇచ్చుచుండగా దీన్ని ఎలాగైనా నిరోధించాలని, నాన్న నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడుగుగా కార్యభారంతో ఉన్న గౌతముడు నిన్ను మృత్యువుకిస్తాను పో అన్నాడు. వెంటనే నచికేతుడు యమలోకానికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి 3 వరాలు సంపాదించి యముని దగ్గర నుండి పొంది ఆత్మజ్ఞానాన్ని కూడా అక్కడ సంపాదించి వచ్చాడు. వనవాస కాలంలో రాముడు పడుతున్న బాధను చూసి దుఃఖితుడైన లక్ష్మణుడు కైకేయి దశరథుని కఠినంగా నిందించాడు. కానీ రాముడు మాత్రం అతనికి ఎన్ని కష్టములు వచ్చినా పితృభక్తి మరవలేదు. తండ్రినే దైవంగా భావించి వారు మన పురాణాల్లో ఎంతోమంది కలరు. అందు ముఖ్యంగా భీష్ముడు తండ్రి కొరకై రాజ్యాధికారాన్ని త్యజించి ఆజన్మంతం బ్రహ్మచారి అయి లోకప్రసిద్ధి పొందాడు. అలాగే తండ్రి ఆజ్ఞను తన తల్లినే సంహరించి తండ్రిని సంతోషపెట్టిన ఆయన ద్వారా తిరిగి తల్లిని బ్రతికించుకున్న పరశురాముడు పితృభక్తికి ఎంతో విశేషంగా ఉన్నది. ఇంకా సాగరపుత్రులు, మృకండ మహాముని మొదలైన వారు కూడా తండ్రి ఆజ్ఞను పాలించి కీర్తి గడించారు. కృష్ణుడు సర్వ విద్యలు సాందీప మహర్షి వద్ద నేర్చుకున్న, గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత గురుదక్షిణగా 12 సంవత్సరాల క్రితం తన కుమారుడు సముద్ర స్నానానికి వెళ్ళి మరలి రాలేదు, కుమారుని గురుదక్షిణగా ఇమ్మని అంత సాందీప మహర్షి అడుగగా కృష్ణుడు వెంటనే గురుపుత్రుని తీసుకుని వచ్చి గురుదక్షిణగా సమర్పించారు. గురువే దైవంగా భావించి మన వారు పురాణాల్లో ఎంతోమంది కలరు. అరుణకేశి మహాముని, ఉపమన్యుడు, ఉదంకుడు, ఏకలవ్యుడు, అర్జునుడు మొదలగు వారు గురుభక్తి ప్రదర్శించి వారితో కీర్తి గడించారు. అతిథి సేవలో శివచక్రవర్తి అతిథి రూపంలో వచ్చిన పక్షుల కొరకై తన దేహాన్ని అర్పించడం, విదురుడు అతిథిగా వచ్చిన శ్రీకృష్ణుని పూజించడం, రంతిదేవుని ఆకలిగొన్న అతిథిని సత్కరించడం, శ్రీకృష్ణుడికి అతిథిగా వచ్చిన కుచేలుడికి ఆదరించడం, అంబరీషుడు అతిథి పూజ వంటి విశేషమైనటువంటి పురాణాలలో విపులంగా విశదీకరించారు. ధర్మశాస్త్రంలో అతిథి యజ్ఞం మహత్వపూర్ణంగా స్థానమైంది కలంది. కాబట్టి అతిథి పూజకి మించినటువంటి పూజ మరి లేదు.
0: చింతన విన్నారు. వ్యాఖ్యాత శ్రీ జోస్యుల శ్యామసుందర్ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తుఫానుకు సంబంధించిన సూచనలు జీవీఎంసీ పౌర సంబంధాల అధికారి వారు ఇలా తెలియజేస్తున్నారు. నగరంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో జీవీఎంసీ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేస్తున్నారు. కొండవా

పలు లోతుట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కమిషనర్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సహాయ చర్యలకు 22 జేసీబీలు, 149 టిప్పర్లు, అదేవిధంగా ఇతర వాహనాలను సిద్ధంగా ఉంచినట్లు తెలియజేస్తున్నారు. తుఫానుకు సంబంధించినటువంటి సూచన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులలో ఘన ద్రవ జీవన ఎరువుల ఉపయోగాలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు విందాము.

0: జీవన ఎరువులుగా మన వాడేటువంటి ప్రయోజనకరమైనటువంటి సూక్ష్మజీవుల్ని మనము నేలలోకి కానీ లేదా మొక్కలకు కానీ చేర్చటం మన బాధ్యత. దానివలన పోషకాల లభ్యత పెరిగి మొక్కల పెరుగుదల బాగా మెరుగుపడుతుంది. దీనికోసం మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. దానికి సహజంగా మనకున్నటువంటి మార్గాలు ఈ పొడి రూపంలో ఉన్నటువంటి జీవన ఎరువులు వాడుకోవటం లేదా ద్రవ రూపంలో ఉన్నటువంటి జీవన ఎరువులను కానీ వాడుకోవటం. పొడి రూపంలో ఉన్నటువంటి జీవన ఎరువుల్ని సాధారణంగా మనం ఎలా వాడుతున్నాం ఇప్పుడు దాకా? విత్తన శుద్ధి చేసి మనం ఆ జీవన ఎరువుని విత్తనానికి పొరగా పట్టించి నేలలో వేసుకోవటం ఒక పద్ధతి. అలాగే నారు పోసి నాట్లేసేటువంటి పంటల్లో ఆ నారుని ముంచి ఏది దేంట్లో ఈ పొడిని కొన్ని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళల్లో ఈ నారుని ముంచి కొన్ని నిమిషాలు ఉంచి తర్వాత బయటకు తీసి ఆ తర్వాత కొంతసేపు ఉంచి తర్వాత నాటుకోవటం. అలాగే సరాసరి నేలలో మరి జీవన ఎరువుల్ని వేయటం కోసం కొన్ని సేంద్రియ ఎరువులతో కలిపేసి దాన్ని మనం నేలలో వేసుకోవటం. ఇలా సాధారణంగా ఈ విధంగా వాడుకుంటున్నాం. ఈ పొడి రూపంలో వాడేటువంటి జీవన ఎరువు సాధారణంగా ఒక 10 నుంచి 15 కిలోలు లేదా 12 కిలోలు 13 కిలోల విత్తనానికి ఒక 200 గ్రాముల జీవన ఎరువు అవసరం వస్తుంది. ఈ 200 గ్రాములు జీవన ఎరువుని మనము ఈ బెల్లంతో బెల్లం పాకం లాంటిది తేలికపాటి పాకం లాంటిది కలుపుకొని చల్లార్చి దానికి ఈ జీవన ఎరువును కలిపి అది మన విత్తనానికి పట్టిస్తాం. ఎందుకు? విత్తనానికి పట్టుకోవటానికి మాత్రం, సులువుగా పట్టుకోవటానికి, అలాగే సూక్ష్మజీవులు బతికి ఉండటానికి ఆహారంగా ఈ బెల్లం సంబంధించినటువంటి తేలికపాటి పాకం ఉపయోగపడుతుంది. అలాగే మనము ఈ నారుని ముంచటానికి లేదంటే ఈ అల్లం కానీ లేకపోతే చెరుకు ముక్కలు కానీ బంగాళదుంపలే కానీ ఇవి మనము నానబెట్టడానికి కూడా ఈ జీవన ఎరువుల ద్రావణాన్ని వాడతాం. ముందు ఏం చేస్తాము? 1 కిలో జీవన ఎరువు పొడిని తీసుకొని 50-60 లీటర్ల నీళ్ళలో కలిపేసి మనం దానికి సిద్ధంగా ఉంచుకున్నటువంటి ఈ చెరుకు కానీ లేకపోతే బంగాళదుంపలు కానీ లేకపోతే ఇతర రకాలైనటువంటి మరి వేటికైతే విత్తన శుద్ధి చేయదలుచుకున్నామో వాటిని ఒక 10-15 నిమిషాలు దాంట్లో ముంచి ఉంచుతాం. తర్వాత బయటికి తీసి మళ్ళీ 10-15 నిమిషాలు ఆరబెట్టి తర్వాత వేసుకుంటాం. ఇదొకటి. అలాగే మనము నారు కూడా అంతే. నారు దగ్గర ఏం చేస్తామంటే ఒక 10-15 లీటర్ల నీళ్ళల్లో 1 కిలో కల్చర్, ఏది రైజోబియం కల్చర్ లేదంటే ఈ ఇతర రకాలైనటువంటి జీవన ఎరువుల కల్చర్ని కలిపి ద్రావణాన్ని తయారు చేసుకొని దానిలో మనము ఎకరాకు వాడేటువంటి ఈ నారుని కట్టలు కట్టలుగా ఎత్తి 15 నుంచి 20 నిమిషాల పాటు దానిలో ఉంచుతాం. తర్వాత మటుకు తీసి వెంటనే నాటుకుంటాం. ఇక్కడ సుమారుగా ఒక జీవన ఎరువుకి అలాగే నీటి నిష్పత్తి సుమారుగా 1:10 ఉంటుందని మనకి శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక నేలలో సరాసరి కలిపేది మనందరం తెలుసు, 2 కిలోలు జీవన ఎరువు తీసుకుంటాం, 100 కిలోలు కంపోస్ట్ తీసుకుంటాం. దాంట్లో బాగా కలుపుకొని మనము ఈ భూమిలో అంతా కూడా జల్లుతాం. పండ్ల తోటలు అనుకోండి, పాదుల్లో వేసుకుంటాం. ఇక్కడ ఈ మధ్యకాలంలో ద్రవరూపపు జీవన ఎరువులు వస్తున్నాయి. ఈ ద్రవరూపపు జీవన ఎరువుల్లో ప్రధానంగా మనకి ఇది కూడా విత్తనానికి పట్టిస్తాము, ఇక్కడ కూడా మనము బెల్లం ద్రావణంతో కలుపుకుంటాము. అంటే 1 కిలో విత్తనానికి సుమారుగా 5 నుంచి 6 మిల్లీలీటర్ల ద్రవరూప జీవన ఎరువు పడుతుంది. దానికి గంజి కానీ లేకపోతే బెల్లం కానీ కలుపుకొని పట్టిస్తాం. పోతగా నారు మొక్కల మునగ కూడా ఇక్కడ ఏంటంటే 70 లీటర్ల నీళ్ళల్లో 250 మిల్లీలీటర్లు ద్రవరూప జీవన ఎరువును కలుపుకొని 10 నిమిషాల పాటు దాంట్లో ముంచి తర్వాత మనం వేసుకుంటాం. ఇక నేలలో వేసేటప్పుడు 1 ఎకరం పొలానికి 0.5 లీటరు అంటే 500 మిల్లీలీటర్లు ఈ ద్రవరూప జీవన ఎరువుని తీసుకెళ్తాం. దీంట్లో మనము ముందు 5 లీటర్ల నీళ్ళల్లో ఈ ద్రవరూప జీవన ఎరువుని కలుపుకుంటాం, ఏది 1/2 లీటర్ అనుకున్నాం కదా. ఆ తర్వాత మనం పశువుల పెండలో బాగా కలుపుకొని దాంట్లో మనము భూమిలో కలుపుతాం. ఇక్కడ ప్రత్యేకంగా ద్రవరూపపు జీవన ఎరువుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, పొడి రూపపు జీవన ఎరువు కన్నా ఇది సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంది. దీని లోపల ఉన్నటువంటి మనకు ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు ఎక్కువ కాలం బతుకుంటాయి. అలాగే ఎక్కువ కణాలు, అంటే ఈ ద్రవరూపపు జీవన ఎరువులో మనము ఎక్కువ కణాలని నేలకి పట్టించడానికి కానీ విత్తనానికి పట్టించడానికి కానీ అందుబాటులో తేటానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైతే ద్రవరూపపు జీవన ఎరువుల్ని మనము వాడుకోవటం మంచిది. పొడి రూపంలో అలాగే ద్రవరూపంలో రెండిట్లో దొరుకుతుంది అనుకోండి, ద్రవరూపపు జీవన ఎరువులు కొనుక్కోండి. గడువు తేదీ కూడా ఎక్కువ కాలం ఉండటానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ కాలం ఆ నీళ్ళల్లో అంటే ఆ ద్రవంలో బతికున్నటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అలాగే ఇవి పంట వేరు వ్యవస్థ మండలంలో సులభంగా స్థిరపడటానికి అవకాశం ఉంది. అలాగే నేలలు ఎక్కువ ఉష్ణోగ్రతలున్నా ఇతర ఒత్తిడులున్నా మరి తట్టుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ద్రవరూపపు జీవన ఎరువులు దొరికితే మటుకు మనము వాటిని ఉపయోగించుకొని మంచి పంట దిగుబడులు పొందడానికి కానీ ఖర్చు తగ్గించుకోవటానికి కానీ ఫలితాలు మంచి పొంది నాణ్యమైన పంట తీయటానికి కానీ మనం వాటిని ఉపయోగించుకోవచ్చు.
1: ఇంతవరకు ఘన ద్రవ జీవన ఎరువుల ఉపయోగాలు అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురమణ్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ప్రముఖంగా ఉంది. ఈ ఉదయం నుంచి వచ్చే 48 గంటల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. పశ్చిమ మధ్య దాని ఆనుకుని ఉన్న వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయువు దిశగా కదిలి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య కళింగపట్నానికి నైరుతి దిశలో గోపాల్పూర్ వద్ద తీరం దాటింది. రాగల 12 గంటల పాటు తీవ్ర అల్పపీడనం తీవ్రత కొనసాగుతుంది. ఆ సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆ తర్వాత అల్పపీడనం బలహీనపడుతుంది. ఆంధ్ర తీర ప్రాంత మత్స్యకారులకు వాతావరణ సూచన ఈరోజు నుంచి వచ్చే 4 రోజులు అంటే 27వ తేదీ వరకు. 24వ తేదీ అనగా ఈరోజు ఉత్తరాంధ్ర యానాం తీరంలో గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 75 కిలోమీటర్ల వేగం వరకు చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా 25వ తేదీన ఉత్తరాంధ్ర యానాం తీరంలో 45 నుండి 55 కిలోమీటర్ల తీరంలో తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వచ్చే

0: 26-27 తేదీలో తీరంలో 40-50 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వేస్తాయి. సముద్రం అల్లకూలలం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక. విశాఖపట్నం తుఫాను కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 అవుతుంది. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం, పొలాకి, సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈరోజు రేపు చాలా చోట్ల తేలికపాటి మోస్తారు వర్షాలు ఉండి 1-2 చోట్ల భారీ, అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈరోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం

0: ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్ట్రంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1,543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరాకంటే తక్కువ పొడి జరీ భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
3: డిఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్ధం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్ధంలో న్యాయం ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్తో కూస్తో భరోసా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ ఎంఎన్వీఎస్ ప్రభాకర్, ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం 12-16 అక్టోబర్ తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండీగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. భారతేన రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమస్య విషయే స్వకీయాః హితచింతాః పునః స్పష్టతయా ప్రతిపాదితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంయుక్త రాష్ట్ర మహాసభాయాః అధివేశనావసరే హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికా దేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా ఏతం అభినియమం ప్రతి భారతస్య చింతాః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్విపక్షీయ సంబంధానాం యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయే అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్యామెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహే రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూస దేశాత్ తైలం వాతేంధనం చ క్రయమాణేభ్యః దేశేభ్యః అధికతమం 100% పర్యంతం శుల్కం ఆరోపయితుం ప్రావధానమస్తి. అస్య ప్రత్యుత్తరె నవదిల్ల్యా ఉక్తం యత్ భారతం స్వకీయానాం ఆర్థికహితానాం సంరక్షణాయ తథా రాష్ట్రస్య ఊర్జా సురక్షాం సునిశ్చేతుం సర్వాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కరిష్యతి. డాక్టర్ జయశంకరః రవివాసరె న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్ తథా సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ అధివేశనే భారతీయ ప్రతినిధిమండలస్య నేతృత్వం కురువనస్తి. జయశంకరేణ సహ మేళనానంతరం రూబియో ఉక్తవాన్ యత్ ఉభౌ దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకురుతః తథా ప్రముఖేషు క్షేత్రీయ ప్రాథమికతా విషయేషు ఆగామిషు చ బహుపక్షీయ ప్రయాసేషు సమన్వయేన కార్యం కురుతః. నిర్వాచనాయోగేన ఉక్తం యత్ మతదాతృసూచ్యాః పునరీక్షణం సమేత్య సర్వే నిర్ణయాః సర్వసమ్మత్యా గృహీతాః. ఆయోగేన సంసూచితం యత్ తేన అనేకే నిర్ణయాః గృహీతాః ప్రాయః 40 నూతనాః ఉపక్రమాః ప్రారబ్ధాః తథా విగతేషు మాసేషు సంపూర్ణదేశే విశేషగహన పునరీక్షణం సమేత్య అనేక నైర్వాచనిక పరిష్కారాః కృతాః. ఆయోగేన బలం ప్రదత్తం యత్ మతభేదాః కస్యాపి సంస్థాయాః విచారవిమర్శస్య సామాన్యః భాగః అస్తి. అంతిమ నిర్ణయగ్రహణాత్ పూర్వమేవ ఏషః నిర్ణయగ్రహణప్రక్రియాయాః అపి అభిన్నః భాగః భవతి. ఉత్తరప్రదేశస్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథః ట్యాక్సీ ఇతి భాటక చాలకేభ్యః కృషకేభ్యశ్చ సాహాయ్యం ప్రదాతుం ఉద్దిష్టాం భారత ట్యాక్సీ యోజనాం తథా ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాం చ ప్రారబ్ధవాన్. అస్యాః యోజనాయాః అంతర్గతం ద్విచక్రికాయానానాం భాటకయానానాం తథా త్రిచక్రికాయానానాం చాలకాః కస్యాపి శుల్కస్య దేయకం వినా స్వనాం పంజీకర్తుం శక్నువంతి. తేభ్యః 5 లక్ష రూప్యకాణాం పర్యంతం సామాజిక సురక్షా కవచమపి ప్రదాస్యతే. ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాయాః అంతర్గతం ఉత్తరప్రదేశ సహకారీ గ్రామీణ వికాస బ్యాంకేన కృషకేభ్యః ప్రదీయమానేషు ఋణేషు వృద్ధిమూల్యం 11%-6% యావత్ న్యూనీకృతమస్తి. वित्त मंत्रालयेन संसूचितं यत् सर्वे सार्वजनीय सार्वजनिक क्षेत्रीयाः बैंकाः क्षेत्रीय ग्रामीण बैंकाश्च अस्मिन् मासरे रविवासरे 27 दिनांके उद्घाटिताः भविष्यन्ति। भारतस्य पुरुष बैडमिंटन दलं जापान देशस्य आईची नगरे उपांत्य चक्रे चीन दलेन 1-3 इत्यंकांतरालेन पराजितम्। अनेन पराजयेन भारतेन कांस्य पदकं प्राप्तं। सहैव भारतस्य पदक संख्या 12 जाता, यस्मिन्

0: ఏకం సువర్ణం, పంచ రజత పదకాని తథా షట్ కాంస్య పదకాని సంతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో బహుభాషావేత్త, తెలుగు రచయిత చక్రపాణి వర్ధంతి సందర్భంగా నేటి మాట. న్యూస్ పేపర్ నాటిక రచన శ్రీ కెవిఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. స్వచ్ఛతా హీ సేవలో అమృత సరోవర్ గురించి వివరాలు, సమాచారం అని తదితర అంశాలు ఉంటాయి. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ రచన శ్రీ బి శ్రీనాథ్ రెడ్డి, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ అన్నవరపు రామస్వామి గారు, మృదంగం శ్రీ మహదేవపు లక్ష్మీనారాయణరాజు గారు, ఘటం శ్రీ టిహెచ్ సుభాష్ చంద్రన్ గారు, వేణువు శ్రీ బసవరాజు వి బాలస్వాయి గారు. 8:59 పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు. 10:00 విజయవాడ కేంద్రం నుండి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి భీమిలి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బి విజయప్రసాద్ గారు. పరిచయకర్త ఎన్ మణి. 10:25 పాటల పల్లకి. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి. 12:40 ఫిలిం సంగీతం. 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమం, ఇందులో ఆరోగ్యవంతమైన రేపటి కోసం అంశంపై విశాఖపట్నం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ టి శిరీష గారితో శ్రీమతి ఏ బృందాకుమారి గారి పరిచయం. 2:31 జానపద రంజని, ఇందులో రామాయణంలో సీతావనం, తప్పిడిగుళ్ళు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ పి గంగయ్య బృందం. అనంతరం చతురస్ర జాతి త్రిపుట తాళం డప్పు విన్యాసం, నిర్వహణ శ్రీ ఎల్ పాపారావు బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు, నిర్వహణ శ్రీ బి రాజు. 6:00 సమాచారవాణి, అనంతరం వాతావరణం. 6:30 సాయం సమీరం, ఇందులో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి వివరాలు, స్వచ్ఛతా హీ సేవ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 7:00 ప్రసార విశేషాలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. పశువులు గొర్రెలు కోళ్ళల్లో వ్యాధులు టీకాలపై అవసరమైన అవగాహన ఈ అంశంపై విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్య కళాశాల పశు వైద్యులు డాక్టర్ బాలం దీప్తి గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి పరిచయం. జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత్ భారత ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:15 స్వర్మాలిక. 8:30 జాతీయ వార్తలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో ఈ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట. 9:15 ఢిల్లీ కేంద్రం నుండి స్పాట్లైట్ ప్రసారమవుతుంది. 9:30 స్వర్మాలిక. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలపై రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాత తెలుగు సినిమా పాటలు ఆపాత మధుర.

0: ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. జాతీయ వార్తల ప్రసారమతో హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భౌతేజ్ సింగ్, మిరాజ్ అహ్మద్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. ఈ సమావేశం ద్వారా సేవాయాత్రికులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప్ యాత్ర 15 సెప్టెంబర్ ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం 7 అక్టోబర్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు హల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా MV కే వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ

నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో, యుద్ధాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలను రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు, ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయిస్, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4వ అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్ పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు

0: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో బహుభాషావేత్త, తెలుగు రచయిత చక్రపాణి వర్ధంతి సందర్భంగా నేటిమాట, న్యూస్ పేపర్ నాటిక రచన శ్రీ కేవీఎండివి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, స్వచ్ఛతా హీ సేవ అంశంలో అమృత సరోవర్ గురించి వివరాలు, సమాచారమని తదితర అంశాలుంటాయి. ముందుగా చక్రపాణి గారి వర్ధంతి సందర్భంగా నేటి మాట. సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు చక్రపాణి వర్ధంతి నేడు. బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు చందమామ విజయ కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరైన చక్రపాణి గారు గుంటూరు జిల్లా తెనాలిలో 1908 ఆగస్టు 5న వ్యవసాయ కుటుంబంలో గురవయ్య వెంకమ్మ దంపతులకు జన్మించారు. అసలు పేరు ఆలూరు వెంకట సుబ్బారావు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తి చెప్పి యలమంచి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించి చక్కని పాండిత్యాన్ని గడించారు. చక్రపాణి అనే కలం పేరుతో రచనలు సాగించారు. స్వయం కృషితో సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో పరిచయం పొందారు. 1932 మదనపల్లిలోని శానిటేరియంలో వైద్యం కోసం వెళ్ళి అక్కడ బెంగాలీ భాష కూడా నేర్చుకున్నారు. బెంగాలీ నవలలను తెలుగులోకి అనువదించడం మొదలుపెట్టారు. శరత్బాబు నవలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టమంటే, శరత్బాబు తెలుగువాడు కాడన్న ఆ పుస్తకాల మూలం బెంగాలీ అన్న చాలామంది నమ్మేవారు కాదు. వాగ్దాత, సుభద, చంద్రనాథ్, దేవదాస్, పరిణిత, బడాదీది వంటి శరత్ గారి రచనలకు తెలుగులో అనువదించారు. తర్వాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు రాయడం మొదలుపెట్టారు. చక్రపాణి మంచి రచయితగా, అనువాదకునిగా పేరు సంపాదించడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. 1940 ముంబైలోని ప్యారిస్ ఫిల్మ్స్ వారి ధర్మపత్ని కోసం ఆయన మాటలు రాశారు. బిఎన్ రెడ్డి రూపొందించిన స్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్ళారు. బిఎన్ రెడ్డి మూలనారాయణ స్వామి కలిసి వాహిని సంస్థ బ్యానర్ పైన స్వర్గసీమ నిర్మిస్తున్న చిత్రానికి కథా సంభాషణ రచన కోసం చక్రపాణి గారిని పిలిపించారు. చిత్తూరు నాగయ్య హీరోగా, జయమ్మ నాగయ్య భార్యగా, భానుమతి సుజాతాదేవి నటించగా, ఘంటసాల గాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం స్వర్గసీమ. ఈ సినిమా బహుళ ప్రజాదరణ పొందింది. సినిమాలే కాక నాగిరెడ్డితో కలిసి 1947 జూలైలో పిల్లల కోసం చందమామ కథల పుస్తకాన్ని చక్రపాణి గారు ప్రారంభించారు. చందమామ స్థాపించాలన్న ఆలోచన పూర్తిగా చక్రపాణి గారిది. భారతీయులలో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామను ఎప్పుడొకప్పుడు చదివే ఉంటారు అనలో అతిశయోక్తి కాదు. చందమామ హిందీలో ప్రచురించే సమయాన దాని సంపాదక బాధ్యతల నుంచి తన అన్న కుమారుడు, ప్రముఖ రచయిత అయినటువంటి ఆలూరు బైరాగికి అప్పగించారు. సున్నిత హాస్యంతో, విజ్ఞానం, వినోదాత్మైన చక్కటి కథలతో ఆ బాలగోపాలను అలరించిన చందమామ పత్రిక 1975 వరకు వారు, అంటే ఆయన చనిపోయే వరకు సంపాదకునిగా కొనసాగారు. 1933-36 కొడవగంటి కుటుంబరావు గారితో కలిసి తెనాలిలో యువ మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు. ఈ పత్రికను చక్రపాణి 28 సంవత్సరాలు నడపగా కుటుంబరావు గారు దానికి సంపాదకుడిగా వ్యవహరించారు. 1960 దీన్ని హైదరాబాద్కు తరలించారు. సుమారు 4 దశాబ్దాల కాలం తెలుగులో కాల్మిక సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో ఈ మాసపత్రిక గురుతైన పాత్ర పోషించిందే చెప్పొచ్చు. 1939 పుల్లయ్య గారు ధర్మపత్ని సినిమాకి కథ సమకూర్చారు. ఆ సినిమా పూర్తవుతుండగానే చక్రపాణి గారి భార్య రంగమ్మ కాలం చేశారు. శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రానికి

చక్రపాణి గారు కథ రాశారు. ఆ సినిమా విడుదల కాకుండానే అంటే 1975 సెప్టెంబర్ 24 చక్రపాణి గారు తుదిశ్వాస విడిచారు. చక్రపాణి గారికి ఆ సినిమా అంకితమిస్తూ సంచాలకుడు చక్రపాణి, సహకారం బాపు అని టైటిల్స్లో క్రెడిట్ వేశారు. స్వయంవరం, శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కప్, జూలీ, గుండమ్మ కథ, మిథిన్, మారివిలై, రేగుచుక్క, పగడుచుక్క, అప్పు చేసు పప్పుగుడు, మాయాబజార్, మిస్సమ్మ, మిస్సియమ్మ తమిళ, చంద్రహారము, పెళ్లిచేచూడు, సావుకారు, స్వర్గస్వీమ, ధర్మపత్ని, చక్రదాత, బెంగాలీ నవల, వీటికి అన్నిటికీ ఆయన కొన్నిటికి చిత్రానువాదం, మరికొన్నిటికి రచయితగా వ్యవహరించారు. ఇంకా నిర్మాతగా అయితే శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కప్ 1976, జూలీ 75, నాగిరెడ్డి గారితో కలిసి గంగమ్మంగ, రామోవర్ శ్యామ్, సిఐడి, గుండమ్మ కథ, మణిధన్, మారవిల్లై, రేగుచుక్క, పగడుచుక్క, అప్పు చేసు పప్పుగూడు, మాయాబజార్, మిస్సమ్మ, చంద్రహారం, పెళ్లిచేచూడు, పాతాల భైరు, షాకారు వీటికి నిర్మాతగా ఉన్నారు. ఇంకా దర్శకుడిగా శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కప్ 1976 విడుదలైంది. అదేవిధంగా మణిధన్, మారవిల్లై మరొక చిత్రం అరస కత్తిల్, ఈ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎంతో ఆదరణ, అదేవిధంగా తెలుగు భాష పట్ల అభిమానం, అంకిత భావం కలిగినటువంటి చక్రపాణి గారు నిర్మించిన చిత్రాలు, అదేవిధంగా ఆయన నడిపినటువంటి చందమామ, యువ, ఇవన్నీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. నేటి మాట విశేషాలు విన్నారు.

0: మిస్సమ్మ చిత్రం నుండి పీలీల గానం విన్నారు. సాహిత్యం పింగళి నాగేంద్రరావు, సంగీతం సాలూరు రాజేశ్వరరావు. ఉదయ సమీరాల్లో తరువాతి అంశం. న్యూస్ పేపర్ నాటికి వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, న్యూస్ పేపర్ నాటిక, రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి.
2: అబ్బా, ఎవడ్రాది ఉదయాన్న వెదవగోల, ఈ బంతేంటి నా పక్కనుంది?
3: తమ్ముడిది నాన్న, పాపం ఇచ్చి.
2: ఏడివాడు, ఇలా రమ్మను.
3: పాపం వాడు ఎంతో భయపడిపోతున్నాడు నాన్న.
2: వాడు భయపడిపోతున్నాడని నువ్వు కన్నీళ్ళు పెట్టేసుకోకమ్మా. అరే చింటూ, చింటూ, నిన్నేరా పిలిచేది, వినపడలేదా?
3: వాణ్ణి ఏమనకు నాన్న.
2: ఏమి అన్నమ్మా, జస్ట్ అడుగుతా, ఏంట్రా ఉదయాన్నే ఈ ఆటలు అని.
3: నాన్న నువ్వు మరీను క్రికెట్ ఉదయం కాకపోతే రాత్రి ఆడతారా ఏమిటి నాన్న?
4: ఇప్పుడైతే బాలు కిటికీకే తగిలింది, అదే రాత్రుళ్ళాడితే బాల్ ఎక్కడ తగులుతుందో చెప్పలేం కదండి.
2: నువ్వు వచ్చేసావా?
3: అమ్మ చెప్పింది కూడా రైటే కదా నాన్న.
2: ఉదయాన్నే కుటుంబ సమేతంగా ఇలా దండయాత్ర మొదలు పెట్టారేంట్రా. ఇప్పుడేంటి, ఆ చింటూని ఏమీ అనకూడదు, అంతేనా?
4: అంతేనండి.
3: అంతే నాన్న.
2: అబ్బా, ఎంత ఐకమత్యం.
3: ఐకమత్యమే బలమని మా తెలుగు పాఠంలో ఉంది నాన్న, నిజం కదూ?
2: అయ్యుండొచ్చు కానీ నా చిన్నప్పుడు మా తెలుగు పాఠంలో ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా అని చెప్పిన గొప్ప నిజం కూడా నాకు గుర్తుకొస్తుంది.
3: ఇంటిలోన పోరు, సముద్రపు హోరు, ఇవన్నీ మనం పట్టించుకోకూడదు నాన్న.
2: అమ్మాయి, ఈ మాట చెప్పింది వేమనామ అచ్చుడమ్మా, పట్టించుకోవద్దా?
3: అయ్యయ్యో, వేమన గారా చెప్పింది, అయితే మనం వినాల్సిందే.
2: మంచిది, కనుక సైలెంట్గా ఉండండి, నేను ప్రశాంతంగా పేపర్ చదువుకోవాలి.
3: పేపరా? ఏ పేపర్ నాన్న?
2: న్యూస్ పేపర్ అమ్మా.
3: ఓహో, అదా తమ్ముడు న్యూస్ పేపరు. అమ్మా, న్యూస్ పేపరే, ఎవ్వరూ పలకట్లేదు నాన్న.
2: ఎవరి దోపిడీ పనుల్లో వారు ఉంటారమ్మా.
3: దోపిడీనా, అదేంటి నాన్న?
2: పేపర్ ఉదయాన్నే ప్రశాంతంగా చదువుకోవాలనే నా ఆనందాన్ని దోపిడీ చేయడం అన్నమాట.
3: పేపర్ చదవడంలో ఆనందం ఏంటి నాన్న?
2: లోకం తెలియాలంటే పేపర్ చదవాలి.
3: నాకు చదవడం అంటేనే చిరాకు నాన్న, ముఖ్యంగా నా క్లాసు పుస్తకాలు.
2: అది నీ తప్పు కాదమ్మా, నీ వయసులో అలాగే అనిపిస్తుంది.
3: మరి నీ వయసులో
2: పేపర్ చదువుకోవాలనిపిస్తుంది. దయచేసి పేపర్ పట్టుకురా తల్లి.
3: అలాగేలే నాన్న.
2: దేవా, కనీసం న్యూస్ పేపర్ అయినా ఆనందంగా చదువుకునే భాగ్యాన్ని ఒసుగు తండ్రి.
3: పేపర్లో ఏదో సీరియల్ని సీరియస్గా చదివేసుకుంటోంది నాన్న.
2: మరి తమ్ముడు?
3: తమ్ముడేమో ఏవో పజిల్స్ చేసేసుకుంటున్నాడు.
2: నువ్వు పేపర్ అడిగావా?
3: అడిగానన్న. ఇద్దరూ కలిసి నన్ను తన్నినంత పనిచేసి గదిలోంచి బయటికి తోసేశారు. నాన్న రా నాన్న, అడుగుదాం.
2: వాళ్లతో యుద్ధం చేసే ఓపిక నాకు లేదమ్మా.
3: నాకు బోల్డ్ అంత ఓపిక ఉంది. పద నాన్న, యుద్ధం చేసైనా సరే పేపర్ సంపాదించేద్దాం.
2: అయితే యుద్ధ బేరి మోగిద్దామా తల్లి?
3: నేను రెడీ నాన్న.
2: మధ్యలో పారిపోకూడదు.
3: నువ్వా నేనా?
2: అమ్మో, ధైర్యంగానే ఉన్నావే, పదమ్మా.
3: ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్.
2: నీకు కూడా తల్లి లత. యుద్ధం నువ్వు ప్రారంభించు.
3: నేనా? వెంటనే అమ్మ పో బయటికి అనేస్తుంది నాన్న.
2: నన్ను మాత్రం అనదేమిటి?
3: అప్పుడు భర్తని గౌరవించాలని తెలీదా అని క్లాసు పీకుతాను నాన్న.
2: జాగ్రత్త, నిన్నొకటి పీకుతుందేమో, దూరంగా ఉండి అడుగు.
3: నా జాగ్రత్త.

0: జాగ్రత్తలో నేను ఉంటా గానీ నువ్వు ప్రారంభించునాన్నా.
1: హలో ఉమా, ఆ పేపర్ కాస్త ఇస్తావా?
0: గట్టిగా అడుగునా అన్నా.
2: ఏమిటి, మీ నాన్నను ఎగేస్తున్నావు? తన్నాలా ఏమిటి?
1: అన్నట్టు ఉమా, మీ అమ్మగారు ఫోన్ చేశారు.
2: అమ్మా,

0: చెప్తా.
1: అబ్బా పేపరేనా, ఇదిగోండి.
2: నాన్న, ఆ చింటూ గారి దగ్గర ఉన్న పేపర్ కూడా తెచ్చేస్తా నాన్న. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వరా పేపరు. నాన్న ఇదిగో మొత్తం పేపర్ తెచ్చేశా, పక్కనున్న పార్క్ వెళ్ళి హాయిగా చదువుకో.
0: నువ్వు బంగారం తల్లి.
1: ఏమండి ఏరే మీ నాన్న?
2: ఎప్పుడో వెళ్ళిపోయారమ్మా.
1: ఎప్పుడో వెళ్ళిపోయారా? ఆ వీధి చివర గబగబా నడుస్తోంది, మీ నాన్నే కదూ?
2: అబ్బా అమ్మా, అతను మన పాలవాడే.
1: పాలవాడా? నిజమే.
2: అమ్మా నువ్వు పొయ్యి మీద ఏదైనా పెట్టావా?
1: అయ్యో అయ్యో, పాలు పెట్టానే, మా బాగా గుర్తు చేసావే బంగారం.
2: అమ్మయ్యా, అమ్మ కూడా బంగారం అనేసింది.

0: అబ్బా, పార్కులో ఒక్కడూ లేడు. చల్లటి గాలి, తల్లి ప్రేమలా ఉంది. ఎంత హాయిగా ఉందో వాతావరణం. ఎటువంటి గోల ఘోష లేకుండా హాయిగా పేపర్ చదువుకుంటా. నాలాంటి సామాన్యుడికి పేపర్ హాయిగా మనసారా చదువుకోవడానికి ఈ పార్కులను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని పొగడాల్సిందే.
1: అయ్యా అయ్యా,
0: అయ్యో, పూర్తిగా తెల్లారలేదు. నేను ఇంకా పేపర్ కూడా తెరవలేదురా, ఇంతలో వచ్చేసావా?
1: ఉదయాన్నే టీనీలు పడక నాకు తలనొప్పి వచ్చేసింది అయ్యా. బాబు బాబు, సాయం చేయండి అయ్యా.
0: అబ్బా, నాకు నీతో తలనొప్పి వచ్చేస్తుంది కానీ వెళ్ళు వెళ్ళు.
1: నా తలనొప్పి మరీ ఘోరంగా ఉందయ్యా.
0: అయితే ఏం చేయమంటావు? నీ తలగాని పట్టమంటావా?
1: అంత వద్దుగానండి అయ్యా, ఓ 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతానయ్యా.
0: ఏంటి, 10?
1: అవునయ్యా, టీకి 5 రూపాయలు, బిస్కెట్ 5 రూపాయలు.
0: అలా ఎందుకు? 50 ఇస్తా, మసాలా టీ తాగి మజాగా కేకులు తిను.
1: అలాగంటారా? అయినా ఈ మసాలా టీను కేకులు పెద్దగా అలవాటు లేదండి. తలనొప్పి తగ్గుతుందో లేదో సరే, పెద్దోళ్ళు చెప్పారు కదా, 50 కొట్టండి, సర్దుకుంటాను. మరేటి చేస్తాం?
0: గోపు మీద కొట్టాలరా.
1: ఎవనండి?
0: మా గోపాలం గారిరా.
1: ఎందుకండి?
0: మాట మీద నిలబడినందుకురా.
1: ఏ మాట మీదండి?
0: మొన్నటికి అప్పిచ్చానులే.
1: ఎంతండి?
0: 100,000.
1: నచ్చే?
0: ఆ 100,000దేముందిలేరా. అది కాదు పాయింట్ ఇక్కడ. వాడు ఇవాళ ఉదయం 6 గంటలకు తెచ్చి ఇస్తానన్నాడు.
1: ఇచ్చినారండి?
0: ఇస్తే ఎందుకు తిడతానో చూడు. 7 అవుతోంది, ఇంకా రాలేదు విధవ.
1: వచ్చేస్తారులేండి.
0: పాపం నువ్వేమో నిలబడిపోయావు, వీడేమో రావడం లేదు. మనుషుల్లో నిజాయితీ అడుగంటిపోతుందిరే.
1: అదంతా నాకెందుకు గానండి. అయ్యగారు, నాకు ఇస్తానండి 50.
0: ఇస్తాను ఉండరా, నేనెక్కడ పోతాను, నువ్వెక్కడ పోతావు. ఆ ఎదురుగా ఉన్న బల మీద కూర్చో, మా గోపాలం గారు రాగానే ఇచ్చేస్తా.
1: అంటే అయ్యా,
0: పాపం నీ టైం వేస్ట్ అయిపోతుందా?
1: అది కాదు గానండి,
0: కాలం విలువైందిరా. ఈ పాటికి నువ్వే 4 కలిస్తే ఓ 40 దొరుకును కదా.
1: అవునయ్యా, మీరు చెప్పింది అర్థం చేసుకున్నాను. నా 50 ఇచ్చేస్తే
0: ఎలారా? మా గోపాలం గారు రాలేదు కదా.
1: అంటే ఏటండి? అతగాడొచ్చి మీకు లచ్చెత్తేనే కానీ నాకు 50 ఇవ్వనేరా?
0: ఎలా ఇవ్వగలనరా, పర్సు తేలేదు కదా.
1: ఏటండి, పర్సు లేకుండానే వచ్చినారా?
0: మతిమరుపురా, మతిమరుపు. ఛీ, ఈ గోపాలం గారు.
1: అయ్యా, ఇప్పుడు మీ జేబును 50 నీదా?
0: ఉంటే ఇందాకే ఇచ్చిండ్రా.
1: అయితే ఇప్పుడు ఏటంటారు?
0: మరంతేరా.
1: బాబు, మన ఇద్దరికీ నామంగానిగా పనోడు చెప్తాను, చేస్తారా?
0: చెప్పు.
1: నా దగ్గర మరో చెప్పు ఉందండి, నా కూడా వచ్చేయండి, కలిసిమెలిసి అడుక్కుందాం.
0: ఏమన్నా?
1: ఏటైనా అంటాను.
0: అయిపోయిందిరా నీ పని.
1: నా వెనకాల పరిగెత్తకు, పడితే నెగను. నచ్చట నచ్చ, పిచ్చోడు నాకు అగుపిస్తున్నానా ఏంట్రా?
0: చిచి, ఏం బతుకు, పేపర్ మనస్ఫూర్తిగా చదువుకోలేకపోతున్నాను. ఈ వెధవ వదిలాడుగా, ఇక చదువుకుంటా. జపాన్లో భూకంపం, 1,000 మృతి. అయ్యయ్యో,
1: బజ్జిలాయ్ బజ్జిలాయ్ మిరపకాయ బజ్జిలాయ్. అయ్యా.
0: ఎవరు?
1: మిరపకాయ బజ్జీలండి.
0: నాకొద్దు.
1: ఏడుగున్నాయండి.
0: వద్దని చెప్పానా?
1: అంటే ఇప్పుడే వేసామండి, ఫ్రెష్గా ఉన్నాయని.
0: ఫ్రెష్గా ఉంటే నువ్వే తిను.
1: నేను తింటే డబ్బులు మీరు ఇవ్వరు కదండి.
0: ఎడకొలంగా ఉందా, ముందు వెళ్ళే.

0: ఎక్కడి నుంచి?
1: అంటే తాజాగా ఉన్నాయని.
0: అరే అబ్బాయి, అసలు ఇంత ఉదయాన్నే మిరపకాయ బజ్జీలు ఏ వెర్రోడైనా తింటాడ్రా?
1: ఎందుకు తినరండే? మా తాత ఉదయం నెగ్గానే 25 మిరపకాయ బజ్జీలు పళ్ళు తోగకుండానే తినేసేవాడండి.
0: ఏంటి, పళ్ళు తోగకుండా తినేసేవాడా?
1: అలా తింటే గొప్ప బలమటండే. మా తాత 96 ఏళ్ళు చేతికన్నాకుండానే బతికినాడండి. ఓ 4 మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ తురుమెట్టి ఏమంటారా, మజాగుంటుందండి.
0: మజాగుంటుందా? ఎవరికిరా?
1: తమరికేనండి.
0: అరే నేను పేపర్ చదువుకోవాలరా, నన్ను వదలరా?
1: బజ్జీలు తింటా పేపర్ చదువుకోండయ్యా, సమ్మగుంటది.
0: నీకు నీ తాతకి సమ్మగుండొచ్చురా, నాకుండదు. నువ్వు పోరా నాయన.
1: పోక మీ కాలబడి ఉంటానేటండి. గొప్ప బేరమే, ఉదయాన్నే సెత్తబోని బేరం.
0: ఎవరిని రాచి అంటున్నావు, మర్యాద తెలీదా?
1: అలాగైతే మీరు నన్ను అరే అనలేదేటండి.
0: అంటే నేను అరే అన్నానని నన్ను చీ అనేస్తావా?
1: చీ అంటాను, తేక్కరేగితే శంప పేల్చేస్తాను. తమాసాలేటి, కొన ఊసేయుగానే నీతులు చెప్తున్నావు, నీతులు.
0: అరే మహాప్రభు, తప్పైపోయిందిరా.
1: అదిగో మళ్ళా రా.
0: తప్పైపోయిందండి, తమరు వెళ్ళండి సార్, నన్ను వదిలేయండి, పేపరు చదువుకుంటాను.
1: పేపర్ చదివి ఎవరిని వదిలేస్తావు?
0: నన్ను వదిలే బాబు.
1: బజ్జీలు కొంటారా?
0: పర్సు మర్చిపోయానయ్యా.
1: ఏంటి, ఖాళీ జేబీకి ఇంత బిల్డప్పా?
0: అంటే
1: సి సొట్టవేరం చిచ్చి. బజ్జీలే బజ్జీలే మిరపకాయ బజ్జీలే.
0: చీ వెదవ బతుకు కర్మ. తండ్రి, ప్రశాంతంగా పేపర్ చదువుకునే అవకాశాన్ని అనుగ్రహించుదేవా. ఏమిటి న్యూస్, ఛత్తీస్గఢ్లో చరిత్ర మర్చిపోలేని ఘోరం. ఏమిటో
2: సార్, ఒక్క నిమిషం నాకు కేటాయించగలరా?
0: వచ్చేసావా? ఇంకా ఎవరు రాలేదేమిటా అని అనుకుంటున్నాను, నువ్వు దిగబడిపోయావు.
2: అయ్యో కోపంగా ఉన్నట్టున్నారు, 2 నిమిషాలు పక్కన నిలబడతాను, మీ కోపం తగ్గాక మాట్లాడతాను.
0: ఆహా, ఇంతకాలానికి నా మనసును గౌరవించి మాట్లాడేవాడు ఒక్కడు కనిపించాడు. సరే నాయన, 2 నిమిషాలు వెయిట్ చేయి బాబు.
2: సరే సార్, ఎంతసేపైనా వెయిట్ చేస్తానండి.
0: మంచివాడివి, 2 నిమిషాలు.
2: హలో హలో సార్, సార్ సార్, ఎండి గారు వచ్చారా? అమ్మమ్మ చంపేశారండి, ఇప్పుడే ఒక బకరం దొరికాడు.
0: ఆస్తి కోసమని దుర్మార్గంగా ముసలమ్మని ఉరితీసిన మనోడు. చిచ్చి
2: సార్.
0: ఏంటయ్యా, అప్పుడే 2 నిమిషాలు అయిపోయాయా?
2: అంటే ఎప్పుడు ఆలస్యంగా వచ్చే మా ఎండి గారు ఈరోజు తొందరగా వచ్చాడండి.
0: మీ ఎండి అంటే?
2: సంతోష సౌలభ్య గృహస్థల విక్రయాన్ సంస్థ దొరగారు, సన్మార్గ దొరగారండి మా ఎండి గారంటే.
0: ఓర్ని, అంటే నువ్వు
2: సన్మార్గ దొరగారి దగ్గర నౌకరీ చేసుకుంటూ భార్యా పిల్లల్ని ఈ కరువు రోజుల్లో దీనంగా పోషించుకుంటున్న ఒక పేదవాణ్ణి కనికరించి తమరు
0: స్థలం కొనాలా?
2: వరమిచ్చేశారు, సంతోషం సంతోషం.
0: వరం ఇవ్వలేదు బాబు, వివరం అడిగారు.
2: బాగా చెప్పారండి, ఇంకా చెప్పండి.
0: ఏం చెప్పంటావు బాబు, ప్రశాంతంగా పేపర్ చదువుకునే అవకాశం లేని చిన్న ఇంట్లో బ్రతుకుతున్న నేను ఎవరికీ దొరకకుండా ప్రశాంతంగా పేపర్ చదువుకుందామని ఈ పార్కుకి తెల్లవారుతుండగా వస్తే.
2: సార్, మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేశారు ఏంటండి?
0: ఒకరా ఇద్దరా, ముష్టోడు మొదలుకొని మా మామగారి వరకు అందరూ నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళేనయ్యా.
2: అయ్యయ్యో, మీరు అంతలా బాధపడకండి సార్, అందరికీ బాధలు ఉంటాయండి, మీరు కాస్త ఎక్కువ బాధపడుతున్నారంతే.
0: నన్ను పేపర్ చదువుకొని?
2: తప్పకుండా సార్, చదువుకోండి సార్. అయితే మీకు మనశ్శాంతి కావాలంటే మా ప్లాట్ ఒక్కటి.
0: నమస్తే నారాయణ దాస్. నన్ను వదలకపోతే ఏం చేస్తానో నాకే తెలీదురా.
2: మంచి చెప్పా, వినకపోతే మీ కర్మ.
0: అవును కర్మే, మనిషిగా పుట్టడం, అందులోనూ న్యూస్ పేపర్ రోజు చదువుకోవాలనే ఆశతో పుట్టడం నిజంగా నా కర్మే. దేవుడా, ఎవడి జోలికి వెళ్లకుండా నా బతుకు నేను ప్రశాంతంగా బతుకుదావంటే కుదరటం లేదు నాయన. నన్ను కాపాడు తండ్రి, ఇంకెవరూ రాకముందే. ఇదిగో ఈ గబగబా పేపర్ చదివేసుకోవాలి. చైనాలో వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్ల సంఖ్య 1000, మరణాల సంఖ్య 8000. అబ్బా తండ్రి, ఎంత ఘోరం. పేపర్ చదవడానికి కుదరకపోతేనే ఇంత అల్లాడిపోతున్నానే, అలాంటిది సొంత వారిని కోల్పోయిన వారి దుఃఖం ఏ స్థాయిలో ఉంటుందో ఏమిటో ఏమిటో ఈ జీవితం. తండ్రి, ఈ లోకాన్ని దీవించిన ఆయన.
3: హలో హలో సార్, ఏమిటి మీరో మీరే మాట్లాడేసుకుంటున్నారు?
0: అది

0: ఆత్మఘోషనాయనా.
1: మీ ఆత్మఘోష నాకు పని లేదు కానీ అగ్గిపెట్టు ఉందా?
0: అగ్గిపెట్టే
1: అగ్గిపెట్టేనండి, సిగరెట్ వెలిగించుకుంటాం కదా దాంతో. అది అగ్గిపెట్టండి, అగ్గిపెట్టే.
0: ఓ అదే, నా దగ్గర లేదు.
1: లేదా? అరే ఎందుకని?
0: ఎందుక, నాకు ఆ విధవ అలవాట్లు లేవు గనుక.
1: విధవ అలవాట్లా? అయ్యయ్యో, మీలాంటి వారి కోసమేనండి కన్యాస్వర్గంలో గిరీశం అలా వాపోయాడు.
0: ఏమని?
1: సరిగా నాకు గుర్తులేదు కానీ సుమారుగా ఇదే విను. ఖగపతి అమృతము తేగ భుగభుగమని పొంగి చొక్క భూమిని వాలెన్ పొగ చెట్టే జన్మించను పొగతాగని వాడు దున్న పోతై పుట్టున్.
0: అంటే ఇప్పుడేంటి, నా దగ్గర అగ్గెపెట్టి లేదు గనక దున్నపోతై పోతానంటావా?
1: ఇప్పుడు దున్నపోతై పోరండి, వచ్చే జన్మలో అలా పుడతారంటున్నాను.
0: అడిగానా? నిన్ను అడిగానా?
1: ఏమిటండి?
0: నా వచ్చే జన్మ వివరాలు ఏమిటని నిన్ను అడిగానా?
1: అబ్బే లేదండి.
0: మరెందుకు చెప్పావు?
1: సరదాగా చెప్పాలనిపించి చెప్పా. తప్ప అబ్బా, అదేంటండి అలా కొట్టేశారు?
0: సరదాగా కొట్టాలనిపించింది, కొట్టా. తప్ప?
1: తప్పేం లేదండి.
0: అయితే పో. ప్రతివాడు బుర్ర తినేస్తున్నాడు.
1: నాలిక లాగేస్తుంది సార్, నిజంగా అగ్గిపెట్టలేదా?
0: అరే తంతా,
1: నే పోతా.
0: ఛీ, ఆఖరికి దారిపోయేవాడిని కొట్టేసే దుస్థితికి దిగజారిపోయాను. వేదవ బతుకు మనిషిగా పుట్టడం, అందులోనూ న్యూస్ పేపర్ రోజు చదువుకోవాలనే ఆశతో పుట్టడం నిజంగా నా కర్మే. వీడు వదిలాడుగా, గబగబా పేపర్ చదివేసుకుందాం. స్విట్జర్లాండ్లో భారీ భూకంపం, మన ల్యాండ్లో కాదుగా. ఏమిటది? ఏ ఏమిటది? ఏ ఎవరో నా పేపర్ని లాగుతున్నారు. ఏ నా పేపర్ లాగుతున్నావేంటి?
2: మొత్తం పేపర్ని కాదు సార్, మధ్యలోని ఒకే ఒక్క పేజీ మాత్రమే, అంతే.
0: ఏంటి ఒక పేజీనా? నన్ను అడగక్కర్లేదా?
2: ఓసారి చదివి పక్కన పడేసే పేపర్ కూడా అడగాలండి.
0: ఏంటి చదివి పక్కన పడేస్తావా?
2: మరి ఇదేమైనా భారతమా, భగవద్గీత సార్ చదివి దాచుకోవడానికి?
0: న్యూస్ పేపరే నాకు వర్తమాన భారతం, భగవద్గీతలు బాబు. నువ్వు లాక్కున్న కాగితాన్ని నువ్వు చదువుకో, మిగిలిన పేపర్నైనా నన్ను మనసారా చదువుకోని.
2: చదువుకోండి సార్, కానీ ఒక్క మాట
0: చెప్పు నాయన.
2: ఇష్టం ఉండొచ్చు కానీ అది భక్తిగా మారకూడదు సార్.
0: ఎందువల్ల? అది కూడా చెప్పు.
2: వివరంగా చెప్పలేను కానీ మీలాంటి భక్తుడే, మీరు నాతో వాదిస్తున్న సమయంలో మీ పేపర్లో ముక్క చింపేసుకుంటున్నాడు చూసుకోండి.
0: ఏమిటది పేపర్ని చింపేస్తున్నావు?
3: సార్ మరోలా అనుకోకండి, నేను సువాసనదేవికి పెద్ద ఫ్యాన్ అండి.
0: అయితే
3: ఆవిడ ఫోటో ఎక్కడ కనిపించినా తిరస్కరిస్తానండి.
0: నేను తిరస్కరిస్తే?
3: మరోలా అనుకోకండి, మిమ్మల్ని తన్నైనా సువాసనదేవి ఫోటోని మాత్రం తీసుకెళ్తానండి, అంత ఫ్యాన్ అండి.
0: తమరింత ఫ్యాన్ అని తెలియక బాధించారు. శుభ్రంగా మీకు కావలసినంత మేరకు చింపుకెళ్ళండి ఫ్యాన్ గారు.
3: అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు బాబు.
2: లోకం బొత్తిగా పాడైపోయింది సార్.
0: గమనించారా, నా డబ్బులతో నేను కొనుక్కున్న పేపర్ని చదువుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. మీరు తీసుకున్న పేజీ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా.
2: ఏది చదవడం ఇంకా మొదలుపెట్టింది?
0: అయ్యో ఇంకా మొదలుపెట్టలేదా? త్వరగా కానివ్వండి
2: సార్.
0: ఏమిటి?
2: మీరు చాలా మంచివారండి.
0: తెలుసు, ఏం కావాలో చెప్పండి.
2: మరేం లేదండి, నేను నా కళ్ళద్దాలు మర్చిపోయి వచ్చాను.
0: అయితే
2: ఒక్కసారి మీ కళ్ళద్దాలు ఇస్తే టకటకా చదివేసి ఈ పేపర్ని మీకు ఇచ్చేస్తా.
0: ఏమిటి నా కళ్ళద్దాలు ఇవ్వాలా? చచ్చినా నీకు నా కళ్ళద్దాలు ఇవ్వను. అసలు కళ్ళద్దాలు అడగడానికి నీకు బుద్ధి ఉందా?
2: పోదురు బడాయి, కళ్ళద్దాలకి బుద్ధికి సంబంధం ఏమిటి? మీకు మరీ మొహమాటం, కదలకండి.
0: అయ్యో అయ్యో ఏం చేస్తున్నావయ్యా?
2: అబ్బా కదలకండి, విరిగిపోతాయి.
0: ఇది చాలా దుర్మార్గం. ఇవ్వనంటే కళ్ళద్దాలు బలవంతంగా తీసుకుంటావా? మర్యాదగా నా కళ్ళద్దాలు ఆ పేజీ నాకు ఇచ్చే.
2: 10 నిమిషాలు సార్.
0: నేనేం చేయాలి మరి?
2: హాయిగా ప్రకృతి పెట్టెల్ని పువ్వుల్ని తిలకించండి.
0: ఏంటి నువ్వు నా పేపర్ని తీసేసుకొని నా కళ్ళద్దాలు లాగేసుకొని హాయిగా చదువుకుంటుంటే నేను ప్రకృతి పెట్టెల్ని పువ్వుల్ని కాకుల్ని ఈగల్ని చూస్తూ ఉండారా? రాయ్ చెప్తున్నా.
2: వద్దండి, ఈ వయసులో ఆవేశం పనికి రాదండి.
0: అది చెప్పడానికి నువ్వెవడ్రా?
2: అయ్యో కళ్ళద్దాలు పేపర్ అలా లాగేసుకున్నారండి. అయ్యయ్యో పేపర్ని అలా చింపేస్తున్నారండి.
0: నీ డొక్కని కాదు, ఈ సమాజం డొక్కని చింపలేక నా పేపర్ని, నా డబ్బులతో కొనుక్కున్న నా పేపర్ని చదువుకునే భాగ్యం లేని నేను నా న్యూస్ పేపర్ని నేనే నా చేతులతో చింపేసుకుంటున్నానరా బెదవా.
2: హై బీపీ ఉన్నట్టుంది, కొంపకు సరిగా చేరుతాడో

0: ఏదో పాపం.
1: మీరింతవరకు న్యూస్ పేపర్ నాటిక విన్నారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. ఇందులో పాత్రలు, పాత్రధారులు: సుబ్బారావు శ్రీ పివి రామ్గోపాల్, లత శ్రీమతి బిఎన్ పద్మిని, ఉమా కుమారి ఎన్ మణి, బిచ్చగాడు శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, బజ్జీలవాడు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, మూర్తి శ్రీ కె శివరాం ప్రసాద్, సోమరాజు శ్రీ కేవీఎండి ప్రసాద్, రాంబాబు శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు,
2: సువాసనాదేవి ఫ్యాన్ శ్రీ ఆర్ దేముడు నాయుడు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
0: ఉదయ సమీరలలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

దేవుళ్ళ చిత్రం నుండి ఎస్ జానకి, స్వర్ణలత జూనియర్ బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం జనవతుల, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: సంపూర్ణ రామాయణం చిత్రం నుండి ఘంటసాల గానం విన్నారు. సాహిత్యం కొసరాజు, సంగీతం కేవీ మహాదేవన్, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ ఈ శీర్షికన అమృత సరోవర్ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో నీటి వనరుల సంరక్షణ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకమే మిషన్ అమృత సరోవర్. భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాలు ఆజాదీక అమృత మహోత్సవ సందర్భంగా 2024 నాటికి ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత సరోవర్లు నీటి చెరువులను అభివృద్ధి చేయడము లేదా నిర్మించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. భూగర్భ జలాల పెంపు, నీటి ఎద్దడి నివారణ, చెరువు గట్లపై మొక్కల పెంపకం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన అమృత సరోవర్ ప్రయోజనాలు. సహకార విధానం. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది చెరువులను పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేయడం జరిగింది. కర్ణాటకలోని నంది హిల్స్లో ఉన్న చారిత్రాత్మక అమృత సరోవర్ నీటి వనరు, హైదరాబాద్లోని కొండపల్లిలోని రెసిడెన్షియల్ ప్రాజెక్టు పేరు కూడా అమృత సరోవర్గానే పిలువబడుతున్నాయి. మిషన్ అమృత సరోవర్ విజయాల విషయంకి వస్తే 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలలో 23 లక్షల చెట్లు పెంపకం మొదలైంది. అమృత సరోవర్ చెరువులతో ప్రయోజనాల విషయానికి వస్తే చెరువు గెట్లపై నీనందించే మొక్కల పెంపకంతో పాటు ఉపాధి వేతన ధరలకు ఉపాధి కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా 40,000కు పైగా అమృత సరోవర్లు జాతికి అంకితం చేశారు. దేశంలోని గ్రామీణ నీటి సంక్షోభాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వము 2022 ఏప్రిల్ 24 ప్రారంభించిన మిషన్ అమృత సరోవర్ ద్వారా దేశవ్యాప్తంగా అద్భుతమైన విజయాలు నమోదయ్యాయి. దేశంలోని ప్రతి జిల్లాలలో కనీసం 75 చెరువులను నిర్మించడం ద్వారా లేదా పునరుద్ధరించడంగా లక్ష్యంగా పెట్టుకున్న ఈ మిషన్ నిర్దేశిత గడువు కంటే ముందే తన ప్రధాన లక్ష్యాలను అధిగమించింది. అమృత సరోవర్ సాధించిన ముఖ్యమైన విజయాలలో చెరువుల నిర్మాణము, పునరుద్ధరణ అంటే లక్ష్యాలకు మించి అది పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా అమృత సరోవర్లను నిర్మించాలన్నది ప్రాథమిక జాతీయ లక్ష్యం కాగా దానికి మించి ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకుంది ఈ అమృత సరోవర్. అందువల్ల మనం మన ప్రాంతంలో ఉన్న చెరువులను కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. చెరువులోని నీటిని కలుషితం చెయ్యరాదు, అదేవిధంగా ఆ చెరువులో నీటిని తాగునీరు, సాగునీరుకు ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో వ్యవహరించి చెరువు నీటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అదేవిధంగా చెరువులో నీరు ఉండడం ద్వారా పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాలు కూడా నిండుగా ఉంటాయి. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ వృద్ధి ఉంటుంది. ఆ వృద్ధి ద్వారా మనం సమృద్ధిని సాధించవచ్చు. దేశానికి మనం మన చేతల ద్వారా, చర్యల ద్వారా సహాయాన్ని అందించవచ్చు. ఇది ఈనాటి స్వచ్ఛత హీ సేవలో అమృత సరోవర్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇక ఈనాటి ఉదయసమిరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలకు వస్తుంది. ఢిల్లీ కేంద్రం నుండి సమాచార్ ప్రభాత్.
1: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ప్రియాంక అరోడా. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी आज सेवा संकल्प अभियान के अंतर्गत गुजरात के वडनगर से उत्तर प्रदेश के वाराणसी तक सेवा यात्रा कर रहे प्रतिभागियों से संवाद करेंगे. दिल्ली सरकार ने महिलाओं और ट्रांसजेंडर को सुरक्षित, साफ सुथरा और सम्मानजनक रोजगार के अवसर देने के उद्देश्य से दुर्गा योजना को मंजूरी दी. भारत टैक्सी उत्तर

0: తో పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కడప జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు 266 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కడప నగరానికి అత్యధికంగా 98 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రొద్దుటూరుకు 40 కోట్లు, బద్వేలుకు 27 కోట్లు, పులివెందులకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మైదుకూరుకు 20 కోట్లు, జమ్మలమడుగుకు 19 కోట్లు, పోరుమామిళ్లకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు 12 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో పట్టణాల్లో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయంతో పాటు సత్వర న్యాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు ఉండదని తెలిపారు. కడప జిల్లాలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొని జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ది, మౌలిక వసతులు తదితర రంగాల్లో జిల్లాలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. పాఠశాలలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై సమావేశంలో చర్చించారు. 2025తో పోలిస్తే 2026లో జిల్లాలో పలు రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీగా వెంకటరామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. కడపలోని రీజనల్ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012 గ్రూప్1 అధికారిగా పోలీసు శాఖలో సేవలు ప్రారంభించిన వెంకటరామాంజనేయులు పలు జిల్లాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అవినీతి నిరోధం, అక్రమాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల మున్సిపల్ పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ నిర్వహణ అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. గతంలో వంట ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేయడంతో సమస్యలు ఎదురయ్యేవని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత, పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తుఫాన్ సమాచారం. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందించిన సమాచారం మేరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గోపాల్పూర్ కలింగపట్నం మధ్య తీరాన్ని దాటింది. తీవ్ర అల్పపీడనం తీరం దాటడంతో దాని తీవ్రత తగ్గుముఖం పట్టినట్టు తెలియజేస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం బలహీనపడి మరింత తగ్గుముఖ పడుతుంది. ఆంధ్ర తీర ప్రాంతంలో మత్స్యకారులకు వాతావరణ సూచన. ఈరోజు ఉత్తరాంధ్ర యానం తీరంలో గంటకు 55 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి.

వీటి ఉధృతి 75 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. తీరం వెంబడి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తే వీటి ఉధృతి 65 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇక 25వ తేదీ అంటే రేపు ఉత్తరాంధ్ర యానంతిరులో 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ తరువాతి 2 రోజులు అంటే 26-27 తేదీలు తీరంలో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందువల్ల మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేస్తున్నారు. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వారు ఇలా తెలియజేస్తున్నారు. తుఫాన్ కారణంగా ఏర్పడినటువంటి పరిస్థితులపై విశాఖపట్నం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎప్పుడైనా విద్యుత్ లైన్లు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షణ ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు సూచిస్తున్నారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిన విద్యుత్ తీగలు, నేలకు కూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేస్తున్నారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ కింద నిలవకూడదని కోరారు. ఇళ్లలో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపర్లు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షణ ఇంజనీర్ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేశారు. సర్కిల్ కార్యాలయం మహారాణిపేట, జోన్ 1 డివిజన్ మహారాణిపేట, జోన్ 2 డివిజన్ కంచరపాలెం, జోన్ 3 డివిజన్ మధురవాడలో ఈ యొక్క సేవలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుఫానుకు సంబంధించినటువంటి సూచనలు కొన్ని చేస్తుంది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ గారు ఇలా తెలియజేస్తున్నారు. తీవ్ర వాయుగుండం బలహీనపడినప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురమణ్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో 1 మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. అదేవిధంగా విశాఖపట్నం జీవీఎంసీ వారు ఇలా తెలియజేస్తున్నారు. 56 ప్రభావిత ప్రాంతాలకు 56 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు, అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేస్తున్నారు. కొండవాళ్ళు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సహాయ చర్యలుగాను జేసీబీలు, టిప్పర్లు, వాహనాలు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేస్తున్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ జోనల్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. సిఓసును అదనపు కమిషనర్ నిరంతర మానిటరింగ్ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్, జీఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఉన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-0009 నెంబర్కు ఫోన్ చేయాలని జీఎంసీ అధికారులు తెలియజేస్తున్నారు. వరదకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పటి వరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం ప్రసారం చేస్తారు. వయలిన్ శ్రీ అన్నవరపు రామస్వామి గారు, మృదంగు శ్రీ మహదేవపు లక్ష్మీనారాయణరాజు గారు.

ఘటం టిహెచ్ సుభాష్ చంద్రన్ గారు, వేణువు శ్రీ బసవరాజు వి బాలసాయి గారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా క్షీరసాగర సయన, దేవగాంధారి రాగం, ఆదితాళం.

0: ఇంతవరకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానం విన్నారు. వయలిన్ శ్రీ అన్నవరపు రామస్వామి గారు, మృదంగం శ్రీ మహదేవు లక్ష్మీనారాయణరాజు గారు, ఘటం శ్రీ టిహెచ్ సుభాష్ చంద్ర గారు, వేణువు శ్రీ బసవరాజు వి బాలస్వామి గారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేస్తున్న మా నెంబర్ 27272244 మరొక నెంబరు 27272888 విశాఖేతర్లు ఇది 0891 కోడ్ ముందుగా డయల్ చేయాల్సి ఉంటుంది. ఈనాటి తొలి శ్రోతను పలకరిద్దాం. హలో హలో పాటలు పలికేయండి.
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి
1: సార్. సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్.

0: హలో పాటల పల్లకి.
1: హలో సార్, నేను లక్ష్మీపట్నం దగ్గర పెదబొడ్డెప్పలండి. నా పేరు ఏఎస్ దేవుళ్ళు.
0: దేవుళ్ళు గారు చెప్పండి.
1: ఊరికి ఉపకారి సినిమాలో జింజిన్ తారా ఏకతారా పాటలు అయ్యింది సార్.
0: తప్పకుండా అండి.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి దేవుళ్ళు గారు.

0: హలో, పాటలు పలకేయండి.
1: నమస్తే సార్, నాగేశ్వర గారు.
0: నమస్కారం అండి.
1: నాకు ముచ్చిమంట ముద్దు ఉంది కదండి,
0: ఉంది.
1: దాంట్లో ప్రేమ రాష్ట్రాసనికి అనుకుంది. రామాట గురించి మాట్లాడుతున్నాను సార్.
0: పేరు చెప్పారు కదా?
1: అదండి, ప్రేమ
0: రాష్ట్ర చెప్పారు కదా.
1: నా పేరు అనుపోజి లక్ష్మణ్ రావు.
0: అనుపోజి లక్ష్మణ్ రావు గారు,
1: రామాటాక్షి ఎదిగిన ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాను.
0: తప్పకుండా మీరు కొన్ని పాట వినండి సార్.
1: అపార్ట్మెంట్, చైతన్య అపార్ట్మెంట్.

0: హలో, పాటల
1: హలో
0: పల్లకీ.
1: నమస్తే సార్,
0: నమస్కారం అండి.
1: నేను ఆకుండి ప్రసాద్ శశికళ రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి కాల్ చేస్తానండి.
0: ప్రసాద్ రావు గారు ఏ పాట వింటారు?
1: అనురాధ దేవ చిత్రంలో చూసుకో కలిగంగా అని పాట వేయండి సార్.
0: అంతేనంటారా?
1: థ్యాంక్ యూ సార్, నమస్తే.
0: తప్పకుండా వేస్తామేనండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు నూకెళ్ళ కొండబాబు అండి. గొల్లపాలెం అండి, టైలరింగ్ వర్క్ చేస్తుంటాను సార్. ఎన్టీ రామారావు గారు నటించినటువంటి అనురాగదేవ సినిమాలో పాట అండి, నీ ఆట నా పాట, 10 మంది చూడాలి పోట అన్న పాట కావాలి సార్.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో పాటల పల్లకి. హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: సార్, నేను బొబ్బు నుంచి మాట్లాడుతున్నాను. శిరీష లేదు, భూములా సార్.
0: అప్పారావు గారు, ఏ సినిమాలో పాట విందాం?
1: సరే సార్, ఆత్మీయుల్లోనే మీకు ఎదురు ఉంటే ఆ పాట ఇవ్వండి సార్.
0: ఆత్మీయుల చిత్రం నుంచి పోయినా?
1: అవును సార్.
0: తప్పకుండా ఆ చిత్రం నుండి ఒక పాట వినండి.
1: అలాగే, థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం అండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో,
0: హలో,
1: నమస్తే సార్జీ.
0: నమస్కారం
1: హలో,
0: అండి.
1: నమస్తే సార్జీ.
0: నమస్తే
1: సునీల్
0: అండి.
1: కుమారి ఫ్రమ్ గాజు అక్క. బాగున్నారండి?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి.
0: వెరీ
1: అందరూ
0: గుడ్.
1: బాగుండాలి, అందరూ మనం ఉండాలి
0: ఏ
1: అంతే
0: సినిమాల
1: సార్జీ.
0: పాట వింటారు?
1: ఖైదీ బాబాయ్ మూవీలో ఎక్కడి వాడో కానీ చక్కని వాడు ఆ సాంగ్ వేసేయండి.

0: హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. పాటలు పలకండి.
1: నా పేరు మాణిక్యాలరావు అండి. మాది కాకినాడ జిల్లా దుర్గాడ అనవరం దగ్గర సార్. మాకు యాకవీరి సినిమాలోని తోటలో రోజు వేయండి సార్. ఇవాళ న్యూస్ పేపర్ నాటికి చాలా బాగుంది సార్. ధన్యవాదాలు.
0: చాలా సంతోషం అండి, మీరు అడిగిన పాట వినండి.
1: నేటి మాట ఉదయ సమయాలు అన్నీ వింటూ ఉంటానండి నేను మన కార్యక్రమాలన్నీ.
0: చాలా సంతోషం అండి, పాట వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.

0: హలో, పాటలు పలికండి.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు తెలిసాల పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ మాకు మనవడి పుట్టినరోజు, అందుకోసం పాట కోరుతున్నాను. సుస్వాగతంలో పాట కావాలండి.
0: సుస్వాగతం నుంచి ఏ పాట?
1: తప్పకుండా
0: అండి, మీరు కోరినటువంటి సుస్వాగతం.
1: మనవడి పేరు గగన్ భార్గవ.
0: పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
1: థ్యాంక్ యూ అండి.
0: నమస్కారం అండి.
1: నమస్తే.

0: హలో, పాటలు పలికి అండి.
1: నమస్కారం సార్. నాగేశ్వర గారు
0: నమస్కారం అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల నుంచి మాట్లాడుతున్నానండి. మాకు బాలగం సినిమా మీ ఘంటసాల గారు జిక్కి గారు పాడిదండి, విదిసింది వింతహాయి మురిసింది నేటిదే పాట వింటుంటండి.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట విందాము ఈ ప్రకటన అనంతరం.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం అండి వెంకట్రావు గారు.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో, పాటలు పలికేయండి.
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను కుమ్మపాల నుంచి కే సత్యారావు మాట్లాడుతున్నాను.
0: సత్యరావు గారు చెప్పండి, ఏ సినిమాలో పాట వింటారు?
1: సుమంగళ నుంచి కన్నెల కన్నులతో కలబడతాను పాట. పాట అది లేకపోతే ఏ పాట పాట అయినా
0: సత్యరావు గారు ఎంతకాలం నుంచి రేడియో వింటున్నారు?
1: అది కరెంట్ లేదు, సరే దూరం నుంచి దూరానికి వచ్చాను. పర్వాలేదు కదండి.
0: ఎంతకాలం నుంచి ఉంటున్నారు రేడియో?
1: రేడియో 1963 విశాఖపట్నం స్టేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి.
0: చాలా చాలా పాత శ్రోత.
1: చాలా పాత అండి. అప్పుడు పంచాయతీ రేడియో ఉండేదండి ఊళ్ళో. టవర్ దగ్గర రేడియో ఉండేది కాదు, మాది ఇంటీరియర్ విలేజ్ అప్పుడు ఉంది. చిన్నప్పుడు పుట్టి పెరిగింది అక్కడ. పంచాయతీ రేడియో పెద్ద అంటే నా ఏరియాలు అంటే వైరు ఒక 20 feet పొడవు వైరు, 15 అడుగులు ఎత్తు, 2 poles కట్టారు. అది తరుగుడు పోల్స్. ఆ కట్టడానికి ఒకసారి పడైపోయి ఎక్కినాయన మా చిన్న నౌకర్, ఆయన పడిపోతే ముందు పళ్ళు కూడా
0: విరిగిపోయాడు. రేడియో అలా వినేవారు అన్నమాట.
1: అప్పుడు రేడియో వినేవాళ్ళు పంచాయతీ. ట్రంపెట్ ఉంటాయి కదా చిన్నది, మన స్పీకర్ అది పెడితే ఊరంతా వినిపించేది. చిన్న ఊరు. రెండోది ఏంటంటే అప్పుడైతే అప్పటి నుంచి నేను వింటున్నాను. నేను 1978 లో నేను జంషెడ్పూర్ ఉన్నప్పుడు నేను సొంతంగా రేడియో అసెంబ్లీ చేసి ట్రాన్సిస్ట్ రేడియో అది వినివ్వండి.
0: ఓ, చాలా సంతోషం సత్యరావు గారు, మీ అనుభవాన్ని చెప్పారు.
1: అక్కడ సిగ్నల్ ఉండేది కాదు. రాత్రి 11 గంటల వరకు ఎప్పుడు వరకు అప్పటి వరకు ట్యూన్ చేసుకుంటూ ఉండేవండి.
0: చాలా సంతోషం అండి.
1: సిగ్నల్ జనరేటర్ లేక మాన్యువల్ ట్యూన్ చేసేవండి.
0: రేడియోని ఆ విధంగా పూర్తిగా వింటూ ఆ అనుభవాలు చెప్పారు. సంతోషం అండి సత్యరావు గారు, ధన్యవాదాలు.
1: ఓకే, థ్యాంక్ యూ.
0: వెల్కమ్ వెల్కమ్.

0: హలో, పాటలు పలకేయండి.
1: హలో
0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
1: అవునన్న కాదన్న, సినిమా నుంచి ట్రైనింగ్ ఛానల్ చెప్పలా మనిపిస్తాను చెప్పిన పాట కావాలి.
0: తప్పకుండా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: గోపాలపట్నం అండి. నా పేరు శ్రీదేవి అండి.
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం.

0: పాటల పల్లకి ఫోనీ లైవ్ సినిమా పాటలు విన్నారు. మరిన్ని ఫోనీ లైవ్ సినిమా పాటలు ఈ ప్రసారంలో 10:25 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: శ్రోతలకు నమస్కారం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ధి, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయ్ ప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమునిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, సార్ నమస్తే అండి.
3: నమస్తే.
2: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
3: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతిలోనే ఉంది. గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపినే మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేసాం. అంటే అభివృద్ధి బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పథంలోనే సాగుతుంది.
2: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
3: సవాళ్ళు ఉన్నాయమ్మా, లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ని టార్గెట్గా పెట్టుకున్నాము 2022. అయినప్పటికి కూడా మనకు సవాలు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో, తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాగునీరు సదుపాయం తక్కువ ఉంది, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రైతు పండించిన పంటకి మార్కెట్ ధర కల్పించాలి. ఇవి ప్రస్తుతానికి ఉన్న సవాళ్ళు. తర్వాత రైతుకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ చేయాలి.

0: తెరువు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రస్తుతం ఉన్న 18.5% గ్రోత్ని మనం 25 వరకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది.
1: సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడం కోసం కావచ్చు, లేదంటే రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
0: ఉన్నాయండి, ఖచ్చితంగా మనకి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకు అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ విత్తనాలు కావాలి. కావాలంటే ఎవరి దగ్గర చేయిచాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా, ఇది దీన్ని పెద్ద రైతుల దృష్టిలో పెట్టుకొని చేయటం కాదు, ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి, ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలా, ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 2 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే ఖర్చు అంతా ఇస్తున్నారంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులు ఒక భరోసా వచ్చింది, రైతులు ఒక ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు కానీ, అసలు వర్షాలు లేకపోవడం వల్ల కానీ, లేదా చీడపీడల వల్ల కానీ పంటలు నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దానివలన రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ను రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే, బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ని ఇన్సూరెన్స్కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదేవిధంగా ఒకసారి రైతు పంట రుణం తీసుకోలేదు కానీ నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలి క్రాప్కి, డైరెక్ట్గా రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఫిల్అప్ చేసి పెడితే కనుక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది కనుక ఎక్స్ట్రా చేయించుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే, ముఖ్యంగా పంటల తోటలకు చాలా వస్తుంది, మామిడి, కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటుంది. జరిగినప్పుడు అంటే ఒకేసారి వీధులు గాలి వేసి మొత్తం కాయలని రాలిపోతాయి, వడగల్ల వాన వచ్చి కాయలని రాలిపోతాయి, లేకపోతే అరటి చెట్లు పడిపోతాయి. ఇట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఉంది. సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూతిస్తుంది, పంట నష్టపోతే దానికి భరోసా ఇస్తుంది. ఏ విధంగా? ఇన్సూరెన్స్ ద్వారా. ఇది కాకుండా రైతు పంట పండించాలంటే కావాల్సినవి ఉపకరణాలు ఇచ్చింది, ఇక్కడ నీరు కూడా కావాలి. ప్రధానమంత్రి కృషి సంచయ యోజన అనే పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల, అంటే బిందు సేద్యం అని, అదేవిధంగా తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాం, తుంపర్ల సేద్యం అని, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర్ల సేద్యం అనేది ఈవెన్ ఫీల్డ్ క్రాప్స్ కూడా ఉపయోగపడుతుంది, అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచయ యోజన ద్వారా రైతులకి, ఎస్టీ ఫార్మర్స్కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వేరేజ్ ఎస్సీ రైతులకి అయితే 75%, సాధారణ రైతులకు 50%. ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది, ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. అవి ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మందర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆధారం రైతుకి గుర్తింపిచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్గా దానికి ప్రయారిటీ బేసిస్లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్

0: బ్యాంకులో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు, ఎప్పుడైతే మార్కెట్లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్ళకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో ఒక చీడపేటలు వచ్చాయి లేదా ఒక ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు ఖచ్చితంగా డ్రోన్ టెక్నాలజీ కావాలి. సో అందుకనే ముందుగానే ప్రభుత్వం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మహిళల్ని మరి ప్రోత్సహించి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి డ్రోన్లు కూడా సుమారుగా 410 డ్రోన్స్ అనుకుంటాను, అయితే అందులో మనకు సుమారుగా 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది. ఈ రోజున ఇది ఒక నాలెడ్జ్ డిస్సిమినేషన్ సెంటర్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనొచ్చు, లేదా కొన్ని దగ్గరలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొన్ని దగ్గరలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడానికి ఈ ఇందులో ఒక హాల్ కూడా ఉంది. రైతులు ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రాము వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని, వివిధ పంటల మీద ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15 నుంచి 20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు, వాళ్ళు తెలుసుకోవాలనుకునేవి కాకుండా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం. ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్, ఒక కొత్త వంగడం వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, కొత్త టెక్నాలజీ వచ్చింది ఆ గ్రూపులో పెడతాం, లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు ఏదో దిగుబడి వచ్చింది ఆ గ్రూపులో పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకి ఈజీగా చేరువ అవుతున్నాయి. ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ను బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం. డిఆర్సీస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ అని, ఈ ఫార్మర్స్కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. అవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం కానీ శాస్త్రీయత కానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాలలో ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషనా ఆఫ్లైన్ అప్లికేషనా. సో రైతుకి ఏదైనా పట్టాదార పాస్బుక్లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా.

0: అండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులు అంటూ ఏం వచ్చినాయండి?
1: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్కి ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికి ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతోపాటు ఇప్పుడు ఏం వచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ ఫోన్కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది, కానీ ఇవి చేరువవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్తో పని లేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాను వస్తుందనకి ఈ రోజు ఒక ఇంచుమించు ఒక 100 ఎకరాల కట్ చేస్తుంది, అది నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్కి ఇచ్చేస్తుంది, నైట్ కూడా పని చేస్తుంది, అది దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదేవిధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు, ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్ళడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
0: ఇప్పుడు జిఎస్టీ సంస్కరణలు జరిగినాయి కదండి, జిఎస్టీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి కానీ వ్యవసాయదారులకు కానీ ఉపయోగాలు ఏమున్నాయండి?
1: జిఎస్టీ అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు, కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్లో జిఎస్టీ ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరం రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా, దాని ద్వారా రైతులకు ఉపయోగమే జరుగుతుంది.
0: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా?
1: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి, ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి, ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకి రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, MSP అంటారు దాన్ని, ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కంటే 2026 ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చు అనండి, ఉపకరణాలు ఖర్చు అనండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్కేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలు చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఎంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంతకు అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది, అది కనీస మద్దతు ధర.
0: ఓకే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి మీరు?
1: చాలా అభివృద్ధి వచ్చిందమ్మ. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్, ఈ పోలవరం ప్రాజెక్ట్ కనుక మనం మరో 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటిపారుదల వ్యవస్థని బలపరిచారు, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది, ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది, అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ అడిషన్, పండించిన పంటకి కొంత దాని రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి, న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు.
0: చిరుధాన్యాలు
1: ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి, ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పిడి కూడా చేసుకుంటున్నాం కొత్త.

0: కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సెస్ అనండి, అంటే పప్పు ధాన్యాలు, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు, ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ ఫోర్ ఇయర్స్గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా, ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తూనే కొంత మార్పుకి మనం తీసుకువెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెరగొట్టాం, దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అంటే ఏం చేయాలి, నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే మనకు ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలు ఉన్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
0: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది, ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదేవిధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటిపారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువు చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది, నాకు తెలుసు 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది. ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయటం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులకు కనుక చేరువు చేస్తే, యాంత్రీకరణ ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంకా మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం MSP అని, అది ఆ ఈనామ్ మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్ మార్కెటింగ్ అని. ఆన్లైన్లోనే రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేటు కంటే ఆ రేటు కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈనా మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువు చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులను ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో అట్లీస్ట్ ఫ్రమ్ 8th క్లాస్ ఆన్వర్డ్స్ వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలా మంది పిల్లలు వరి ఎక్కడి నుంచి వచ్చింది అని చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th క్లాస్ నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th క్లాస్ వరకు ఒక పాఠ్యాంశంగా పెడితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది, అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసి జిల్లాల్లో 1-2 స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణ రాజుపేట అని భీమిలిలో ఒక హై స్కూల్ తీసుకుని, ఈ 2 స్కూల్స్లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారి పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలో వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో వాళ్ళ పొలంలో అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్గా ఏ ఉద్యోగం చేసినా తినడానికైతే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
1: మీలాగా వ్యవసాయ శాఖకి, వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
0: ఖచ్చితంగా మన టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి, మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్లో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నామో మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా ఎచీవ్ అవుతామండి.
1: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి, సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, సో దానివల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
0: వికసిత్ భారత్లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్గా నేల పరిరక్షణ చేస్తుంది, నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం.

0: అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టించ జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్. ఒక పక్క ఎన్ఆర్జేసి ప్రోగ్రెస్ అంటే లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ మూడు మనం చేసి మార్కెటింగ్ అని మనం కల్పిస్తే కనుక వికసిత భారత్లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
1: జనరల్గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలనో లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేదో జరుగుతున్నారు. మళ్ళీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి. అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలంటారు? మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
0: చాలా మంచి ప్రశ్న. అది మాత్రం యాక్చువల్గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే. ఎప్పుడు ఎక్కడైనా మా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేము అందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే, వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిదీ కూడా ఆరుబయట చేయాల్సిందే. సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. ఊర్లో చదవట్లేదు ఎవరు, తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. రెండోది, మీరు అన్నారు కదా ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటే అడిగా, ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్లో ఉద్యోగం చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే, సార్ మాకు అక్కడ తృప్తి లేదండి, మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నా. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు, వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలెడ్జ్ సంపాదించి ఈ రోజున భార్య భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు. అంటే మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది, చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి. కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
1: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్తు కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
0: రైతు భవిష్యత్తు కోసం సలహాలంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయొత్ ఇవ్వాలి. ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి. అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి. అంతేగాని నేను జూన్ నెల వస్తే విత్తనాలు వేసేస్తాను అనుకుంటే అవ్వదు. ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడట్లేదు, జూలైలో పడుతుంది, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మన పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్ళాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి. అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతున్నారో ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం.
1: సార్, వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
0: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయ విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం,
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటలపల్లకి శ్రోతల ఫోన్ ద్వారా వినే ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244 2727288. ఈ ఫోన్ ఇల్లే కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు.

0: హలో, పాటలు పలికేయండి.
1: నమస్తే సార్,
0: నమస్కారం అండి.
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామం అనంతపురం జిల్లా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాం అండి. పుల్లన్న గారు, ఏ సినిమాలో పాట విందాం?
1: సారంగధార సార్, అందులో అడుగడుగో అల్లడుగో అనే పాట భానుమతి గారు పాడిన పాట వినిపించాలి సార్.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట విందాము.
1: కృతజ్ఞత వందనాలు సార్.
0: మీకు కూడా నమస్కారం.

0: హలో, పాటలు పలకేయండి.
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశం గారు మాట్లాడుతున్నాను సార్.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: సినిమానికి మాధవ ఓ మాధవ నా పాట కావాలి సార్.
0: వస్తుంది, వినండి.

0: హలో, పాటలు పలికేయండి.
1: గుడ్ మార్నింగ్ సార్, రాజేంద్ర కుమార్ కాకినాడ సార్.
0: రాజేంద్ర కుమార్ గారు కాకినాడ, చెప్పండి సార్.
1: పరిశీలిస్తుంది గంసల పాటేం సార్?
0: తప్పకుండా. ఎప్పటి నుంచి వింటున్నారు సార్? మీరు రేడియో వింటుంటారా రెగ్యులర్గా?
1: రెగ్యులర్గా వింటున్నాను నేను. ఎప్పుడు పక్కనే ఉంటుందండి ట్రాన్సిస్టర్. మా చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు అయింది నాకు ట్రాన్సిస్టర్ రేడియో కూడానండి. మా దగ్గర కరెంట్ రేడియో ఉండిన తర్వాత ట్రాన్సిస్టర్ వచ్చేదండి. ఎప్పుడో కొద్ది సాయం దాకా రాత్రిపోతున్నట్లుగా వింటానుంటాను సార్.
0: మీరు ఎందులో చేసేవారు ఉద్యోగం?
1: ఉద్యోగం చూస్తున్నానండి.
0: అంటే మీరు చిన్నప్పటి నుంచి వింటున్నారు?
1: చిన్నప్పటి నుంచి నాకు చేస్తే సేవంతో నేను వైజాగ్లో చదువుకున్నాను, కాజోగులో అండి. అక్కడ అప్పుడు స్టేషన్ 63 ఇప్పుడు ఓపెన్ చేశారండి మన వైజాగ్ కేంద్రం. అప్పటి నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా రేడియో అంటే బాగా ఇంట్రెస్ట్ అండి.
0: ఓకే, అయితే మన కేంద్రంతో మీకు బంధం అనుబంధం ఉంది.
1: అవును, చాలా ఉంది.
0: తప్పకుండా అండి.
1: మరి అంటే అంత బాగా నేను కదా నీకు వెళ్ళాం రేడియో నీకు ఎప్పుడు రేపు రేడియో ఇంటికి వచ్చిన తర్వాత అంటదండి.
0: చాలా సంతోషం అండి. చక్కగా మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు కూడా లేఖ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయచ్చు అండి.
1: సార్, థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం అండి.

0: హలో, పాటలు పలికండి.
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: నా పేరు కాకి అప్పారావు, చెంగళరావుపేట, తుమ్మలపల్లి వారి వీధి.
0: అత్తావకింటి
1: కోడలి నుంచి సార్, అత్తావకింటి కోడలి చిత్రం నుంచి మాయిదారి కీచులు అడ్డ తడికో పాటలుగా
0: తప్పకుండా మీరు కోట పాట వస్తుంది అండి.
1: అలాగే నమస్కారం.

సరికో సరికా. నేను పట్టు చీర తెచ్చాను, పెట్టెలోను పెట్టాను, కట్టుకోమని దాన్ని కట్టుకోమని వేగి కట్టుకోమని చెప్పవే తడికో తడిక, అత్తడికో తత్తడికో తత్తడికో తడిక తడికో.

రాముని ముద్దులకు మతాను రాజీకి రాకుంటే రాత్రి శివరాత్రి రే తడికో తడి.

0: తడికో తడిక నన్ను నిడిచి పొమ్మన పే తడికో తడిక అత్తడికో అత్తడికో అత్తడిక తడిక తడికో.
1: హలో, పాటలు పలికేయండి.
2: నమస్కారం అండి. నా

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తుఫాన్కు సంబంధించిన సమాచారం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన నేపథ్యంలో వాటి యొక్క తీవ్రత తగ్గి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు తూర్పు తీర

విద్యుత్ సంస్థ. విశాఖపట్నం జిల్లాలో వివిధ కార్యక్రమాలను చేపట్టింది. విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లు లేదా స్తంభాలు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ పర్యవేక్షణ ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు తెలియజేస్తున్నారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకు కూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉంటే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లలో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపర్లు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాద పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ఇక ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం జిల్లాలోని డివిజన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్, సర్కిల్ కార్యాలయం మహారాణపేట, జోన్ 1 డివిజన్ మహారాణపేట, జోన్ 2 డివిజన్ కంచరపాలెం, జోన్ 3 డివిజన్ మధురవాడ ఈ ప్రాంతాలలో హెల్ప్ లైన్తో పాటు సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు ఆయన తెలియజేస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ వారి తరఫున పౌర సంబంధాల అధికారి వారు తెలియజేస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. వాతావరణ సంబంధించిన ఏర్పాట్లపై వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తదుపరి కార్యక్రమానికి వెళ్లే ముందుగా మీ నుంచి సెలవు తీసుకుంటున్నది నాగేశ్వరరావు నాగనబోయినా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ. పాత చిత్ర గీతాలను వ్యాఖ్యానంతో వింటారు. మధురిమ ఈ మాట పలికే పెదవికి తెలియని గమ్మత్తు తీపి గుర్తు జిహ్వకి, అదేనండి నాలుకకి, నాకు మాత్రమే అంటుందట, దాని సొంతమే చేసుకుంటుందట. అలాంటి మధురమైన పాటల్ని మనం విన్నప్పుడు ఆ భావన మనసంతం కూడా అవుతుంది కదా. వానని అందరూ చవి చూస్తున్నారు కాబట్టి పాటలను కూడా ఈరోజు వ్యాఖ్యానంతో వాన చినుకుల రూపంలో మీకు అందిస్తున్నాను. విని ఆనందిస్తారని కోరుతున్నాను.

పంచభూతాలను తనలో నిలుపుకొని కలుపుకొని అంతెందుకు? నేలా నింగి తన తల్లిదండ్రులుగా, గాలిని మామల, అగ్నిని అత్తల, మనందరినీ బతికిస్తున్న ప్రాణదాతల ఈ నింగికి చేరుకుంది. నింగి నుంచి నేలను విడిచి మనలోనే మన ప్రాణంగా నిలుస్తుంది. ఆ వర్షపు చినుకు విలువని పాటల రాగాలతో కలిపి మనం అందుకుందాం.

ప్రతి ఒక్కరి పుట్టుకకు ఏ మాసంలో పుట్టావు, ఏ టైంలో పుట్టావు, అప్పుడు నక్షత్రం ఏంటి అని అడుగుతారు. నేను ఉన్న ఈ 4 నెలల్లో స్వాతి నక్షత్రం శ్రావణ మాసం ఇలా ఒక శుభగడేని ఉంటుందని నాకు గుర్తింపు కూడా ఇచ్చారు. ఆ గుర్తుని సముద్ర గర్భంలో నుంచి వెలికి తీసి వెళ్ళలేని కానుకగా ముత్యంగా అలంకరించుకుంటున్నారు. ఎంత ఆనందంగా ఉందో వర్షపు చినుకు ఇన్ని విధాల రూపాంతరాలని తనలో ఇముడ్చుకుంటుంది అనని. ఇంకెన్ని నిగూఢ రహస్యాలు వర్షపు నీటిలో దాగున్నాయో. ప్రేమయుద్ధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రా గారు పాడిన ఈ పాటను విందాం.

ప్రేమించుకునే మనసులు ఒకటైతే వయసుని పిలుపుని అందించినప్పుడు, అది ప్రేమించేవారిని ఆశ్రయించినప్పుడు, ఆత్మీయులుగా మారినప్పుడు ప్రేమ కవితలు వర్షపు జల్లులుగా మనసుని పొంగినట్లు చేస్తాయి. మయమరుపుని మదిని నిశాలోకంలోకి నిద్రించేలా చేస్తాయి. వయసును వినీల గగనంలో విహంగంగా విహరించేలా చేస్తాయి. వినీల గగనంలో నిలవక నీటి రాగాల ధారగా గానంగా మారి వినిపిస్తే ఆత్మబలం చిత్రంలోని ఘంటసాల గారు

చాలా హాయిగా ఉంటుందండి. వానలో బయటికి వెళ్ళినప్పుడు చినుకుల్ని చూడాలి అనిపిస్తుంది. తడవకుండా వెళ్ళాలి. గొడుగులు వేసుకుంటాం, రెయిన్ కోట్లు వేసుకుంటాం. అలా అరకు వైపు వెళ్తే చక్కని ఇస్తరాకులతో దలసరిపాటుగా చేస్తారండి రెయిన్ కోట్లలో. పాత రోజులు వాళ్ళకి తెలుస్తుంది ఆల్మోస్ట్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, పాడేరు అరకులో ఉన్న వాళ్ళకి. అలాంటివి కప్పుకున్నప్పుడు ఆ చినుకు మనల్ని తాకదు, తడపదు. కానీ మది మాత్రం ఆ చల్లని చల్లదనానికి తడిచి మరిచి మై మరిచి ఎక్కడ ఏది వదిలేసుకున్నామా అన్నది కూడా తెలియదు. ఇలా తడిచిన బట్టలతో ఉండిపోవడం కరెక్ట్ కాదు కదా, జ్వరాలు వస్తాయి. మరి ఇంట్లో మనం ఏదైనా బట్టలను కానీ తడి వస్తువులు కానీ ఒక పక్కన ఆరేసుకుందామనంటే వాన ఆగదు. వాన కావాలి, కానీ మన అవసరాలన్నీ కరెక్ట్గా అయిపోవాలి. ఇక ప్రేమికుల బాధలు చెప్పనే అక్కర్లేదు. అడవి రాముడి నుంచి మీరు వినబోతున్న పాటని ఆలపిస్తున్నవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు. ఆ తడి చినుకుల్లో వాళ్ళు మరిచిపోయేవి, ఆరేసుకునేవి పాటలో ఉండండి.

ఆకాశాన్ని గాని వర్షాన్ని గాని ఏనాటితో నీ ఉనికి అని అడిగితే ఎక్కడ నీ మొదలు, ఏది నీ అంతం అని నిలదీస్తే తరాలను చూసి వయసున్నదాన్నే అని సమాధానిస్తుంది. కళ్ళలో నీరుని ఆపుకోవడానికి ఆకాశాన్ని చూసినప్పుడు నీ మనసు భావాలు బరువుని, భావోద్వేగాల బరువు గాలిగా మేఘానిగా అందించి చినుకు జల్లుగా చిలిపి భావామద్రుల్లా ఆటపాటలుగా పాటగా వెన్నంటే రమ్ముంటుంది. అయితే వినబోతున్న పాట నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రానికి యుగళ గీతాన్ని అందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

వాన చినుకు నేలను తాకి చిన్న విత్తనానికి ఒక మొలకనిచ్చి పెద్ద చెట్టుగా చేసి ఆకులతో పిందులతో పూల పరిమళంతో మనసులోని భావాల్ని పెంచేసేలా చేస్తాయి. వాటిని పూజలు నోములు చేసేటప్పుడు కూడా మనం ఉపయోగిస్తాం. మనసులోని ప్రేమను పూలతో అర్చిస్తూ అందిస్తూ ఆనందిస్తూ మరి ఒక్క పువ్వుతో ఇలా అన్నీ చేస్తే పర్వాలేదు, అది లెక్కలేని ఫలాల్ని మన సొంతం చేస్తే వాటిని అభిషేకం అంటాం. ప్రేమతో చేసే అభిషేకం మనం కోరే కోరికల్ని తప్ప

తప్పకుండా తీరుస్తుంది. నీటి అవసరాలు ఎన్నున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన పలకరిస్తున్న ఈ వర్షపు చినుకులన్నీ మనకు వరాల మూటలు. వినబోతున్న ఈ చిత్రగీతాన్ని పాడినవారు బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు. చిత్రం వేటగాడు.

ఇదే కాలం, కలికాలం, సాయంకాలం, మధ్యాహ్నం కాదండి, వెచ్చని ఎండాకాలంలో కూడా నా రాకతో చల్లబడే కాలం, చలికాలపు రగ్గులను ఇంకా కప్పుకునేలా కోరుకునే కాలం. నా అలికిడి తడి సవ్వడులకు అమ్మయ్యా ఇప్పుడు గుర్తొచ్చేసారా వర్షాకాలనని ఇన్ని పాటలు వింటున్నారు, ఎందుకు గుర్తుండదు? వినబోతున్న చిత్రగీతాన్ని ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, చిత్రం గ్యాంగ్లీటర్.

వర్షంలోకి వెళ్ళొద్దునంటే పిల్లల్ని కాసేపు ఆపగలం, ఇలా మనం మొహం పక్కకు తిప్పగానే అలా మేడెక్కేస్తారు. ఆ చినుకు తడిని తన సొంతం చేసుకోవాలని తప్పించిపోతారు. చిన్నపిల్లలే కదండి చాలామంది, అమ్మాయిలు అబ్బాయిలు కూడా వర్షంలో స్పీడ్గా బైక్ మీద వెళుతూ ఆ చినుకులు ఆ ఫేస్కు తగులుతూ ఉంటే ఎంత చక్కని హ్యాపీని ఫీల్ అవుతుంటారో, ఎక్కడ లేని నవ్వు వచ్చేస్తుంది. ఇంట్లోని బయటకు వెళ్లకుండా ఉన్నవాళ్ళకు కూడా మన పూర్వకాలంలో తాటాకు పందిర్లు కానీ చిన్న చిన్న రేకు షెడ్ల మీద కానీ ఆ చిన్న నీటి బిందువులు పడుతున్నప్పుడు, ఆ వర్షం పెరిగినప్పుడు ఒక రకమైన రాగబద్ధంగా ఒక శబ్దం వచ్చేది. వాటికి మురిసిపోయి రియల్ మ్యూజిక్ కదండి ఆ వర్షపు చినుకులన్నీ మనకు అందిస్తున్న ఆ సంగీతం. సో వాటిని మన సొంతం చేసుకోవాలని, వర్షాకాలం ఇప్పుడు వస్తుంది, వచ్చాక మనం ఆకూడదు, ఆ శబ్దానికి ఆ నీటిలో తడిచిపోవాలి, ఆడుకోవాలి. తిప్పలు తప్పులు అన్నీ తెలుసు మనకి, కానీ అవి మనం సొంతం చేసేసుకోవాలి. ఆ వర్షంలో తడిచిపోవాల్సిందే, ఎలాగైనా ఆ వర్షాన్ని మనం సొంతం చేసుకోవాల్సిందే. అలాంటి సొంతం చేసుకోవడానికి వర్షాకాలం లేకపోయినా ఈ రోజుకి మన రెస్ట్ రూమ్స్లో అది వాష్రూమ్స్లో షవర్ బాత్ చేయడానికి టబ్స్ లాగా షవర్స్ని అది అరేంజ్ చేసుకుంటున్నాం. ఇలా న్యాచురల్గా వచ్చినప్పుడు ఇంకెందుకు వదులుతాం. వినబోతున్న చిత్రగీతాన్ని పాడినవారు శ్రేయా ఘోషల్, చిత్రం గోదావరి.

ఈ చిరుజల్లులకి స్పందించిన హృదయం ఉంటుందా? చిన్న చిన్న జల్లులు కొండవాగుల్ని దాటి నదీ ప్రవాహాల్ని నింపేస్తాయి. అంత చక్కని మహత్యం ఉంది. దైవంతో వాటిని ఎందుకు పూజిస్తామో తెలుసా? మనకి ప్రతి ఒక్కరికి, ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీరుని ఆ వినీల గగనం నుంచి నేలకు చేర్చి పదిలంగా ఉంచుతూ మన అవసరాలు తీరుస్తున్నందుకు. ఆ చిన్న చినుకు మన శరీరాన్ని తాకినప్పుడు చిటపట చినుకుల్లో చిన్న చిన్న అడుగులతో కొన్ని కొన్ని మయూరం చేసే నాట్యాలతో ఎంతో మురిసిపోతాం. మనం కూడా చెయ్యాలని తప్పించిపోతాం. ఎవరికి ఉండదండి వర్షంలో డ్యాన్స్ చేయాలని. సో ఈ పాట వింటే మీకు వీలుంటే ఆ వర్షపు జల్లులో మీ ఆరోగ్యం చూసుకోండి, డ్యాన్స్ చేయండి. వినబోతున్న చిత్రగీతాన్ని ఆల్పించిన వారు

మీలో ఎంతమందండి ఆకాశాన్ని చూసి మాట్లాడతారు? వానొచ్చినప్పుడు మీ మదిని ఏదైతే అనుకున్నారో ఆ మాటలన్నీ ఆ వాన చినుక్కి సొంతం చేస్తారు? చెప్పండి, నేనైతే మాట్లాడతాను. ఇప్పుడా గుర్తొచ్చాను, ఇంతసేపు అయిందా నువ్వు రావడానికి? ఇంకా ఎంతసేపు ఉండాలి? ఉండవా, వెళ్ళిపోకు అని వాన చినుకతో మాట్లాడుతూనే ఉంటాను. నేనేంటి, చెట్లు చేమలు పశువులు ప్రతి ఒక్కటి కూడా ఆ వాన చినుకతోటే కదండి ఆధారపడి బ్రతుకుతుంది. సో మనందరం వాటిని పలకరించాలి. అవి మన అవసరాలు తీర్చడమే కాదు, మనకు ప్రాణదాత నీరు రూపంలో ఉన్న సాక్షాత్తు ఆ దైవస్వరూపం.

సో ఆ వర్షాన్ని ఈ పాట రూపంలో విని మరికొంత మాట్లాడడం తెలుసుకుందాం. వినబోతున్న చిత్రగీతాన్ని పాడినవారు కేఎస్ చిత్ర గారు. చిత్రం వర్షం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. మొదటిగా వినబోతున్న పాటను పాడినవారు హరిహరన్ శ్రీనివాస్మూర్తి, చిత్రం వాలి.
1: October 28, 1886. The statue of
2: December 7, 1903.
3: January 1, 1920. September 9, 1920.

0: ఒకరోజు మౌతర్గన్ ప్లే చేస్తోంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే, నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నోనో, ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తన మౌతర్గని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్గని చూశాను, తన్ని చూశాను. మౌతర్గని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్గని ఎందుకు అని కిస్ చేశాను.

మధుమంజరి చిత్రగీతాల్లో తదుపరి గీతాన్ని ఆలపించిన వారు కెఎస్ చిత్ర. చిత్రం అంతఃపురం.

మధు మంజరి చిత్రగీతాల్లో తరువాత చిత్రగీతం ఆలపిస్తున్నవారు ఎస్ జానకి. చిత్రం నిరీక్షణ.

మీరు ఇంతవరకు మధుమంజరి చిత్రగీతాలను విన్నారు. ఇంతటితో మధుమంజరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పథకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
1: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనర్స్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారం

ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిషా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్ధిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్,
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పథకం సాధించిన పట్ల సమిష్టి కృషికి పట్టుదలకు తార్కాణం.

0: అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంత దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నౌరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: విశాఖపట్నం కేంద్రం స్వచ్ఛతా హీ సేవ ఈ అంశంతో పాటుగా కొన్ని తెలుగు చిత్రగీతాన్ని కూడా వింటారు. స్వచ్ఛతా హీ సేవ అమృత సరోవర్, మెట్ల బావులు, చెరువులు, కుంటలు, చిన్న నదీ ప్రవాహాలు, పునరుజ్జీవనం ఏ విధంగా సాధ్యపడుతుందో కొన్ని ముఖ్యమైన సూచనలతో పాటించి తీరాలని సంకల్పంతో శ్రోతలందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం స్వచ్ఛతా హీ సేవ అమృత సరోవర్ అనే ముఖ్యమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. స్వచ్ఛతా హీ సేవ అంటే పరిశుభ్రత మనందరి బాధ్యత మాత్రమే కాదు, అది సమాజానికి మనమందరం కలిసికట్టుగా చేసే గొప్ప సేవ. మన గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే మనం ఉంటున్న నివాస స్థలం అదేనండి మన ఇల్లు, మన వీధులు మాత్రమే కాకుండా మన చెరువులు, కుంటలు, మెట్ల బావులు, కాలువలు మరియు చిన్న నదీ ప్రవాహాలు కూడా పరిశుభ్రంగా సంరక్షణతో ఉంచుకోవాలి. మన పూర్వీకులు నీటి వనరుల్ని ఎంత జాగ్రత్తగా కాపాడేవారు. గ్రామాల్లోని చెరువులు, బావులు, కుంటలు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించడంతో పాటుగా భూగర్భ జలాలను పెంపొందించేవిగా చేసేవి. అయితే కాలక్రమంలో అనేక నీటి వనరులు చెత్త, మురుగు, ఆక్రమణలు మరియు పూడుకతో కలుషితమయ్యాయి. ఇలాంటి నీటి వనరులు పునరుజ్జీవింపజేయాలి అనంటే ఏం చేయాలి? పూడుకను తొలగించాలి, చెత్తను శుభ్రం చేయాలి, నీరు నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి, పరిసరాలను అభివృద్ధిగా ఉంచుకోవాలి. ఇవన్నీ ఎంతో అవసరం. అమృత్ సరోవర్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల్ని అభివృద్ధి చేసి నీటి సంరక్షణకు ప్రాధాన్యతను కూడా ఇవ్వాలి. చెరువులు, కుంటలు వంటి ఇతర నీటి వనరుల్ని పునరుద్ధరించడం వల్ల వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చు. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి. వ్యవసాయానికి, పశువులకు మరియు ప్రజల అవసరాలకు నీటి లభ్యత మెరుగుపడుతుంది. అదేవిధంగా చిన్న నదీ ప్రవాహాలు, వాగులు, కాలువలు పరిశుభ్రంగా ఉంచడం వల్ల వర్షపు నీరు సక్రమంగా ప్రవహిస్తూ వరదలు, నీటి కాలుష్యం వంటి సమస్యలను కొంతవరకు తగ్గించడానికి కూడా వీలుపడుతుంది. నీటి వనరుల్ని కాపాడడం ప్రభుత్వం ఒక్కటే చేయాల్సిన పని కాదు, ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. చెరువుల్లో చెత్త వేయకూడదు, ప్లాస్టిక్ల్ని నీటిలో పడేయకూడదు. నీటి వనరుల్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. స్థానిక సంస్థలు, యువత, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలానే మనం చేయకుండా ఉండకూడదండి, వాళ్ళెవరో చేస్తారని. మనం కూడా మన తోడ్పాటుని అందించాలి. చెప్పడం మాత్రమే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాలి. కాబట్టి మన గ్రామంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట, ప్రతి బావి, ప్రతి చిన్న నీటి ప్రవాహాన్ని మన సొంత ఆస్తిగా భావించి సంరక్షించాలి. నీరు ఉంటేనే మన జీవనం ఉంటుంది. పరిశుభ్రమైన నీరు ఉంటేనే ఆరోగ్యకరమైన జీవనం కూడా మనదవుతుంది. స్వచ్ఛతను పాటిద్దాం, నీటిని కాపాడుకుందాం, మన భవిష్యత్తును భద్రపరుచుకుందాం. ఇదండి ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అమృత సరోవర్ యొక్క సంకల్పం. మరి చేద్దామా మనమందరం? ఒక చక్కని చిత్రగీతంతో మొదలు పెడుతున్నాం.
2: దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవక్షవాన్ని. మారదు

పిల్దా రావణ కాశం, కృష్ణ గీతా పిల్దా నిత్య కురుక్షేత్రం. మెగ్గదీసి అడుగు ఈ సిక్కులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవక్షవాన్ని. మారదు లోకం, మారదు కాలం.

ఎందుకు మారదండి, తప్పకుండా మారుతుంది. మన వంతుగా మనం చేయవలసినవన్నీ చేస్తే మారి తీరుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో తదుపరి గీతాన్ని ఆలపించిన వారు రంజిత. చిత్రం జల్సా.

జులై చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ మాల్గాడి శుభ పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో తరువాత చిత్రగీతాన్ని పాడినవారు హనీ, చిత్రం ఖడ్గం.

0: ఏ చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం, సత్యం పలికే హరిచంద్రులం, అవసరానికో అబద్ధం, నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.

స్వచ్ఛతా హీ సేవ అమృత్ సరోవర్. ప్రవాహాలు, చెరువులు, మెట్లబావులు శుభ్రం చేసుకుంటూ వాటికి పునరుజ్జీవనం ఏ విధంగా అందుకోలో అంశం ద్వారా విన్నాం. మరికొన్ని చిత్రగీతాల్ని విన్నాం. తదుపరిగా ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. వార్తల వివరాలు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే, హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కే రాజనీతి మే సత్తా కిత్నీ హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా, కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుద నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు

0: చేపట్టాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ సిర్ఫ్ టాయిలెట్స్ కే నిర్మాణ తక్ సీమిత్ నహీ హై, ఇస్ అభియాన్ మే వేస్ట్ మేనేజ్మెంట్ పర్ భీ బహుత్ అధిక ఫోకస్ కియా జా రహా హై. హమారే షహరో మే బడే బడే కచరే కే పహాడ్ బహుత్ బడీ సమస్యా బన్ గయే. అబ్ ఐసే కూడే కే పహాడో కో హటానే కే లియే భీ మిషన్ మోడ్ పర్ కామ్ చల్ రహా హై. ఔర్ హమ్ కచరే సే కంచన్ యాని వేస్ట్ టు వెల్త్ కే మంత్ర పర్ కామ్ కర్ రహే.
0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకిత భావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, పోలీస్ స్టేషన్ ఉండే జనాభా 30,000 మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మిగిస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవత దెబ్బతో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్ర

రంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. పోలీస్
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన నిన్నారు. ఈరోజు ప్రసారాల్లో ముఖ్యాంశాలు. 7:15 కిసాన్ వాణి. పశువులు, గొర్రెలు, కోళ్లలో వ్యాధులు, టీకాలపై అవసరమైన అవగాహనని పరిచయ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నవారు విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాల పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ బాలం దీప్తి గారు, పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. అలాగే 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి సమర్పణను వింటారు. 8:15 స్వరమాలిక చిత్రగీతాలతో పాటు 10:00 డైలీ అప్డేట్స్ను కూడా తెలుసుకుంటారు. ఆపాత మధుర గీతాలు 11:00 కొనసాగుతాయి. న్యూస్ ఇన్ హిందీ 11:00, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి ఈనాటి ప్రసారాల్లో ముఖ్యాంశాలు. మరికొంతసేపట్లో ముత్యాల మంగుల కార్యక్రమంతో పాటు 2:31 జానపద రంజని కార్యక్రమం కూడా వింటారు.

0: స్త్రీల కార్యక్రమంలో విశాఖపట్నం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష గారితో పరిచయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈనాటి అంశం ఆరోగ్యవంతమైన రేపటి కోసం ఆయుర్వేదం. పరిచయకర్త శ్రీమతి ఎ. బృందాకుమారి.
1: మన ప్రాచీన ఆయుర్వేదం ఆరోగ్యంగా ఉన్నవారి ఆరోగ్య

0: మాట్లాడడానికి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష గారు మనతో ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు, ఆయుర్వేదం ఎలా పనితీరు అనే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శిరీష గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఆయుర్వేదం అంటే ఏంటి, దాని ప్రధాన ఉద్దేశం మాకు మా శ్రోతలకి వివరిస్తారా?
1: ఆయుర్వేదం అంటే చాలా వరకు ఇది ఒక వైద్య విధానం అని మాత్రమే అందరూ అనుకుంటారండి. ఆయు అని చెప్పేటువంటి శాస్త్రం అండి. అండ్ వీటితో పాటు ఇది మనకి వ్యాధులు ఎలా వస్తాయి, ఎటువంటి జీవన విధానం అవలంబించడం ద్వారా మనకి వ్యాధులు రాకుండా ఉండి ఆరోగ్యం వస్తుంది అని పూర్తి విషయాలు చెప్పే ఒక సంపూర్ణమైనటువంటి శాస్త్రం ఆయుర్వేదం అని. ఈ ఆయుర్వేదం యొక్క ఉద్దేశ్యం ఏంటంటే కేవలం వ్యాధి తగ్గించడమే కాదండి, స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అని చెప్తారు. అంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అంటే స్వస్థునికి తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తన రోగాన్ని తగ్గించుకోవడం కూడా ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం అండి.
0: ఆయుర్వేద జీవన శైలి మీరు ఎలా నిర్వచిస్తారు?
1: కేవలం వ్యాధులు రాకుండా జీవించే విధానం ఒక జీవన శైలి కాదు అండి. ఆయుర్వేద జీవన శైలి పూర్తి శారీరక, మానసిక మరియు సామాజిక సంతోషంతో ఎలా జీవించాలో నేర్పించే విధానం. ఇదే స్వస్థవృత్తం అని కూడా అంటాము. మనం ఆహారం ఏమి తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి మొదలగు విషయాలతో పాటు మన దినచర్య అంటే రోజు రొటీన్స్ ఎట్లా ఉండాలి, ఎన్నింటికి లేవాలి, ఎటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవాలంటే అభ్యంగనం చేసుకోవాలి, ఉద్వర్తనం అంటారు అంటే నలుగు పెట్ట అలాంటివి, నిద్ర కానీ ఎలాంటి నిద్ర మనకి ఉండాలి, ఏ ఋతువుల్లో ఏం చెయ్యాలి, వీటితో పాటు సద్వృత్త ఆచార రసాయనాలు అని కూడా చెప్తారండి. అంటే మన ప్రవర్తన, నడవడిక, మానసిక సామాజిక ఆరోగ్యాన్ని కాపాడే అలవాట్లు, వీటన్నిటి గురించి కూడా మన ఆయుర్వేద జీవన శైలి వివరిస్తుందండి. వీటి వలన ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆరోగ్యంగా ఉండడం, ఒత్తిడిని జయించగలగడం, ఆయుష్ను పెంపొందించుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా మనం పెంచుకోవచ్చండి.
0: మీరు చెప్పిన దాంట్లో ఆయుష్ పెంచుకోవడం అంటే ఆరోగ్యవంతమైన జీవనంతో ఆయుష్ పెంచుకోవడం అన్నది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం.
1: అవునండి.
0: అలాగే మీరు అభ్యంగనం అని
1: ఉద్వర్తనం అంటే నలుగు పెట్టుకోవడం అంటారండి. చాలా వరకు మర్చిపోయారు అది. అది ఏంటి అంటే మనకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ దృఢంగా ఉంటుంది అలా అని అంటే, అంటే మన పూర్వకాలంలో ఏంటంటే ఒక తైలంతో అభ్యంగం అంటే మర్దన చేసుకోవడం, ఒక పిండితోటి బాగా శరీరానికి బాగా రుద్ది దాన్ని అంటే ఒక మసాజ్ లాగా చేసుకుని నలుగు పెట్టుకునే విధానం అనేది ఉండేదండి. ఇప్పుడు కేవలం కొన్ని పండగలకి అది పరిమితం అయిపోయింది. ప్రతిరోజు ఆచరించడం వలన లేదా అట్లీస్ట్ వారానికి 2-3 రోజులన్నా ఆచరించడం వలన ఏంటంటే శరీరం దృఢంగా ఉండడమే కాకుండా అన్నెసెసరీ ఫ్యాట్ అక్యుములేషన్స్ అంటే మనకి శరీరంలో కొవ్వు చేరడం అన్నది తగ్గుతుంది అండ్ శరీరం దృఢంగా తయారవుతుంది అండి. అండ్ మనకి ఈ ఆయిల్ అప్లికేషన్స్ వలన కూడా ఏంటంటే ఈ మోకాలు నొప్పులు ఎక్కువగా మనకి చూస్తున్నాము, అటువంటి సమస్య లేకుండా ఉంటుందండి. నిత్యం ఎవరైతే ఈ అభ్యంగనం అండ్ ఉద్వర్తనం అంటే నలుగు పెట్టుకోవడం అన్నది ఫాలో చేస్తూ ఉంటారో వాళ్ళలో స్థూలత్వం అన్నది అసలు చాలా వరకు రాకుండా ఉంటుంది అండి.
0: పూర్వీకులు పెట్టిన పద్ధతులు ఎంతో మంచివి.
1: అవునండి.
0: మన రోజువారీ జీవితంలో ఆయుర్వేదాన్ని ఎలా భాగం చేసుకోవాలంటారు?
1: పూర్వకాలం నుంచి ఆయుర్వేదం మన జీవన విధానంలోనే ఒక భాగంగానే ఉందండి. ప్రస్తుతం మనం ఈ ఆధునిక జీవన శైలికి అలవాటు పడి ఆయుర్వేదాన్ని ఒక వైద్యంగా పరిమితం చేసేశారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే దినచర్య, మనం ఋతువులను అనుసరించి ఏం చేయాలి అని చెప్పుకున్న నియమాలు కానీ లేదా ఒక రోజులో పాటించవలసిన నియమాలు కానీ ఇవన్నీ కూడా ఒక జీవన విధానమే అండి. అంటే ఆహార విహారాలు మార్చుకోవడం కానీ మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఆహార అలవాట్లను మన జీవన విధానంలో భాగంగా చేసుకోవడం వలన కూడా మనం ఈ ఆయుర్వేదాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవచ్చు అండి.
0: శిరీష గారు, చాలా ముఖ్యమైన ప్రశ్న అని నేను అనుకుంటాను, మన భోజన వేళలు, భోజన పరిమాణం, ఈ విషయంలో ఆయుర్వేదం ఏమి చెప్తుంది?
1: మనకి చాలా వరకు అండి టైం ప్రకారం తినేయమని చెప్తారండి. కానీ ఆయుర్వేదంలో టైంని అనుసరించి కాదు నీ శరీరాన్ని అనుసరించి అంటే నీ ఆకలిని అనుసరించి తినండి అని చెప్తారండి. ఆకలి వేయడమే అన్నకాలం అంటారు. నీకు ఆకలి వేసింది అంటే నువ్వు తినడమే, అదే తప్ప టైం 8 అయింది ఇప్పుడు తినాలి, 1 గంట అయింది అది కాదండి. 1 గంట అయినప్పుడు నీకు ఆకలి లేదు అంటే నీవు ఏది తినకూడదు. అది భోజన వేళ అనేది అంటే స్ట్రిక్ట్గా మనం 2 సార్లు తినాలి, 3 సార్లు తినాలి అని చెప్పబడినా కూడా ఆ 2 సార్లలో కూడా ఇది ఒకసారి మనకి మనం సమీక్షించుకోవాలి, ఆకలి ఉందా లేదా అని సమీక్షించుకుని మనం ఎంత తినాలి అనేది నిర్ణయించుకోవాలి అండి. అంటే ఉదయం ఎలా తినాలి అంటే ఉత్కృష్టంగా అంటే ఫుల్ కెపాసిటీ తోటి. అంటే ఫుల్ కెపాసిటీ అంటే ఏంటనేది మళ్ళీ చెప్తాను నేను. ఉదయం 7-8 లోపునే అండి తినవలసింది. అండ్ మధ్యాహ్నం మితంగా అంటే తినేది క్యాల్కులేటెడ్గా తినాలి అని చెప్తాము, అది 1 గంట 2 మధ్య లోపలే. అండ్ రాత్రిపూట చాలా అల్పంగా తినాలి, అది కూడా 8 లోపు.

0: సో 3 లేదా 2 సార్లు తిన్నప్పుడు కూడా ఈ సమయాన్ని పాటించుకుంటూ మనం తినడం. అండ్ ఎంత తినాలి అనేటప్పటికండి మనకి ఆయుర్వేదంలో మన కుక్షి అంటారు, మన స్టమక్ కెపాసిటీని ఒక 3 వంతులుగా విభజించారండి. 3 x 1 వంతు ఘన పదార్థాలు అంటే మనం తినే రైస్ కానీ ఇంకా ఏమైనా కర్రీస్ అలాంటివి అన్నీ ఉన్నా కూడా ఇంకొక 1 వంతు ద్రవ పదార్థాలు, పులుసు కానీ లేదంటే ఇంకా వాటర్ కానీ అలాంటివి ఏమన్నా కూడా ద్రవ పదార్థాలతోటి, పప్పు అలాంటి వాటితోటి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు కలిపి 3 భాగాలకి 2 భాగాలు ఫిల్ చేసుకుంటే ఇంకొక 1 వంతు భాగం ఖాళీగా ఉంచాలండి. అది ఉదయం పూట మనం తినగలిగిన ఆహార విధానం. ఇది ఎప్పుడూ ఫాలో అవడం వలన ఏంటవుతుందంటే మనకి ఎటువంటి అతిగా ఆహార సేవించడం వచ్చే స్థౌల్యం, ఒబేసిటీ కానీ లేదంటే మధుమేహం, మెయిన్గా చెప్తాం డయాబెటీస్ కూడా, ఇలాంటివి మనం చాలా వరకు కంట్రోల్లో పెట్టగలుగుతామండి.
1: మరి మన రోజువారీ ఆహారంలో ఏ ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ఎక్కువగా మేలు చేస్తాయి అంటారు?
0: మనకి ఆహారం ఎలా తీసుకోవాలి అని ఆయుర్వేదంలో చెప్పినప్పుడు ఆహార విధి విశేష ఆయతనాలు అని చెప్పారండి. అంటే అవి ఆహారపు అలవాట్ల కిందనే మనం తీసుకోవచ్చు. అంటే వేడిగా ఆహారం భుజించాలి అని, చాలా వరకు మనకి ప్యాక్డ్ ఫుడ్ తినడం కానీ లేదంటే స్టోర్డ్ ఫుడ్ తినడం అట్లాంటిది అలవాటు అయిందండి. అది కాకుండా మనం వేడి వేడిగా ఆహారం ఎప్పుడు భుజించాలి అని. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు వితౌట్ ఆయిల్ వితౌట్ ఘీ అని చెప్పి వితౌట్ వంటి స్నిగ్ధత్వం లేకుండా డ్రైగా ఉండే ఫుడ్ మనకి ఎక్కువగా తీసుకుంటున్నారండి. కానీ అది ఎప్పటికీ అడ్వైజబుల్ కాదు. అంటే నెయ్యి నూనె అన్నది చేర్చకుండా వండిన ఎటువంటి ఆహారం కూడా మనం తీసుకోకూడదనే చెప్తారండి ఆయుర్వేదంలో. మరియు ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఏది తీసుకున్నా కూడా ముందు తిన్న ఆహారం అసలు జీర్ణమైందా లేదా అన్నది చూసుకుని మనం తినమని చెప్తారు. చాలా వరకు ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో ఏంటంటే టీవీ చూస్తూ తినడము లేదా ఫోన్ మాట్లాడుకుంటూ తినడము లేదా చాలాసేపు నెమ్మదిగా తినడం అనేది అలవాటుగా చూస్తున్నాం. కానీ మనకి ఎలా అంటే మనసుకు ఆహ్లాదకరమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా, అంటే మరీ లేట్గా కాకుండా మరీ త్వరగా కాకుండా 5-6 నిమిషాల్లో భోజనం కంప్లీట్ చేసేలాగా ఆహారం పైన ఒక ధ్యాస పెట్టుకుని మనసు పెట్టుకుని చాలా సంతోషంగా సేవించాలి ఆహారాన్ని అని చెప్తారంటే.
1: మరి శిరీష్ గారు, ఎలాంటి ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించాలంటారు?
0: సమస్య ఎలాంటిది చిన్నదైనా పెద్దదైనా కూడా వైద్యుని సలహా లేకుండా అయితే ఆయుర్వేదం మందులు వాడకూడదండి. అంటే జనరల్గా మనం ఎవరైనా చెప్పారు ఇది వాడేయచ్చు, ఆయుర్వేదం మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎలా అన్నా తీసుకోవచ్చు, అందరూ వాడచ్చు అని అనుకుంటారండి. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేద వైద్యం చాలా స్పెసిఫిక్ టు పర్సన్స్ అండి. అంటే ఒక వ్యక్తిని అనుసరించి వైద్యం ఉంటుంది తప్ప ఈ వ్యాధికి ఈ వైద్యం అన్నది ఆయుర్వేదంలో ఉండదు.
1: అంటే ఒకే వ్యాధికి డిఫరెంట్ వ్యక్తులు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంటారు.
0: అవునండి. అక్కడ ఏంటంటే రోగానికి పేరు ఇవ్వడం అన్నది లేదండి ఆయుర్వేదంలో. ఈ రోగానికి ఈ పేరు ఉంది, ఈ పేరుకి ఈ ట్రీట్మెంట్, అలా ఉండదండి. ఒక వ్యక్తి ఏదైనా ఒక వ్యాధితోటి ఒక ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వస్తే అతనికి ముందు అసలు ఆ రోగం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్నది ముందు పరిశీలిస్తాము. ఆ తర్వాతనే దానికి అనుగుణంగా, అంటే రోగి బలాన్ని రోగ బలాన్ని తప్ప రోగ నామాన్ని బట్టి అయితే మనం చికిత్స ఉండదండి. సో రోగి బలం రోగ బలాన్ని అనుసరించుకుని మనం చికిత్సను చేస్తాం. సో అందువల్ల ఇదేంటంటే ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన చికిత్స కింద మారుతుంది తప్ప చాలా ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అండి ఇది ఆయుర్వేదం. చికిత్స
1: ఫిక్స్డ్గా
0: ఉండదు.
1: ప్రతి వ్యక్తికి కూడా రోగ బలం శరీర బలం బట్టి
0: మారుతూ ఉంటుంది. అండ్ వాళ్ళ అగ్ని ఆహారపు డైజెషన్ కెపాసిటీని బట్టి కూడా మనం మందు ఇస్తామండి. అంటే ఎంత డోస్ ఫిక్స్ చేయాలి అలాంటివి అన్నది కూడా మనం వీటన్నిటిని సమీక్షించుకునే ఇస్తాము. జీవన విధానం వల్ల వచ్చిన వ్యాధులు కానీ లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ లేదా స్త్రీల సమస్యలు కానీ లేదా వార్ధక్యంలో ముసలితనంలో వచ్చే సమస్యల వల్ల కానీ లేదా మనం ఇప్పుడు చూస్తున్నాం మోకాలు నొప్పులు ఇలాంటివన్నీ, చర్మ వ్యాధులు కానీ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ, ఈవెన్ మనకి ఒత్తిడి వలన నిద్ర లేకపోవడం, మానసిక సమస్యలు, చిన్నపిల్లల సమస్యలు, ఎటువంటి సమస్యకైనా కూడా మీరు నిపుణులైన ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకుని మీరు చికిత్స చేసుకోవచ్చు అండి.
1: మీరు ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించవచ్చు అని అంటున్నారు, ఎక్కడ సంప్రదించాలంటారు, ఎక్కడ ఉంటారు?
0: చాలా మటుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లోనూ అండి, పిహెచ్సిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, సిహెచ్సిలో కూడా కొన్ని చోట్ల, అండ్ ఏరియా హాస్పిటల్స్లో కూడా ఆయుష్ విభాగాలు అన్నవన్నీ ఉన్నాయండి. ఇంచుమించుగా ప్రతి మండలానికి ఒక ఆయుష్ విభాగం అన్నా ఉంది, అది ఆయుర్వేదం లేదా హోమియో లేదా యునానీ, వీటికి సంబంధించి ఏదన్నా ఒక వైద్య విధానం అందుబాటులోకి అయితే ప్రభుత్వం తీసుకుని వచ్చింది అండి. మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మీరు వెళ్ళగలిగితే అక్కడ ఆయుష్ విభాగం ఉందా అని అడిగితే వారే మీకు చెప్తారండి. తప్పకుండా పిహెచ్

0: ఎల్ఎల్సీలోనే ఒక భాగంగా ఇవి పనిచేస్తున్నాయి.
1: బాగుందండి. మరి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒక ప్రశ్న వచ్చింది. మధ్య వయసు స్త్రీ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా వ్యక్తి అవ్వచ్చు, వీళ్ళు ఆ వయసులో ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న సమస్య కాకపోవచ్చు, లేకపోతే వారు ఆరోగ్యంగా ఉన్నా కూడా వారి ఆరోగ్యాన్ని కంటిన్యూ చేయడానికి కావచ్చు, చూపించుకోవచ్చా?
0: తప్పకుండా అండి. ఇప్పుడు మనం గమనిస్తే కనుక చాలా వరకు హెల్త్ సెంటర్లు అనడం కంటే కూడా వెల్నెస్ సెంటర్లు అని పెట్టారండి. మీరు గమనించే ఉంటారు ప్రతి పల్లెటూరులో కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్తున్నాము. హెల్దీగా ఉండడమే కాదు వెల్నెస్ అంటే, పూర్తి శారీరక మానసిక ఆరోగ్యంతో సంతోషంగా ఉండే స్థితిని పొందాలి అందరూ అని చెప్పి మనకి WHO కూడా సూచించింది అండి. మనకి హెల్దీగా ఉండే కాదు వెల్నెస్ అని. సో పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన సలహాలు పొందడానికి ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆశ్రయించవచ్చు అండి, ఆయుర్వేద వైద్యుడిని కలవచ్చు.
1: మరి వ్యాధి వచ్చిన తర్వాత కన్నా వ్యాధి రాకముందే చికిత్స అంటే వ్యాధిని నివారించడంలో ఆయుర్వేదం పాత్ర ఏంటంటారు?
0: మనకి ఆయుర్వేదంలో అసలు వ్యాధి ఎందుకు వస్తుంది అని చెప్తేనే ఒక చిన్న శ్లోకం అండి, కాలార్ధ కర్మల యొక్క హీన మిథ్య అతి యోగం అని చెప్తారు. అంటే మనకి కాలార్ధ కర్మలు మీకు వివరించలేకపోయినా హీన మిథ్యాతి యోగాలు అంటే ఏంటో చెప్తా. అంటే చేసే పని తక్కువలో చేయడం లేదా ఎక్కువగా చేయడం లేదా మిథ్యాయోగం అంటే చెయ్యకూడని విధంగా చేయడం. అది భోజనం అన్న అవ్వచ్చు లేదా వ్యాయామం అయినా అవ్వచ్చు లేదా ఇతరత్ర ఇంక ఏమైనా కూడా అవ్వచ్చు. అంటే మనం చేయవలసిన దానికంటే తక్కువ చేయడం లేదా ఎక్కువగా చేయడం లేదా మిథ్య అంటే అది చెయ్యకూడని విధంగా చేయడం, ఈ మూడే అన్ని వ్యాధులకి కారణమని చెప్తారండి. అంటే సో నివారించడం అన్నది ఇప్పుడు పూర్తిగా మన చేతిలోనే ఉంది అంతే కదా. అంటే సమ్యక్ విధానంగా అంటే కరెక్ట్గా చేయగలిగితే చాలు మన జీవన విధానంలోనే. ఇప్పుడు ఎక్కువగా తినడం లేదా ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువగా వ్యాయామం చేయడం లేదా ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినడం, ఇలాంటివి ఎక్కువగా అతియోగం దాన్ని తగ్గించి సమంగా చేసుకోగలిగితే అయిపోయింది. అంటే నెక్స్ట్ హీనయోగం అంటే చాలా డైటింగ్, ఎంత అంటే కొంచెం ఫుడ్ కూడా తీసుకోకుండా ఉండడం లేదా అసలు వ్యాయామం చేయకుండా ఉండడం లేదా అసలు పూర్తిగా ఎటువంటి
1: పట్టించుకోకుండా
0: లేకుండా ఉండడం.
1: అంటే ఏదైనా అతి పనికిరాదు,
0: అతి పనికిరాదు, అల్పం కూడా పనికిరాదు,
1: అల్పం కూడా పనికిరాదు,
0: పనికిరాదు. ఈ రెండింటితో పాటు మిథ్యాయోగం అని ఒకటి వచ్చింది అండి. అంటే ఇప్పుడు అంటే ఫ్యూజన్ అన్నది ఫుడ్ ఫ్యూజన్ అని అంటున్నారు. ఏంటంటే హాట్ అండ్ కోల్డ్ కలిపి తినడం లేదంటే పాలల్లో ఈ ఫ్రూట్స్ అన్ని వేసి సలాడ్స్ అని చెప్పి తినడం అని కానీ లేదంటే భోజనం అయ్యాక ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ లాంటివి తాగడం అని కానీ ఇలాంటివన్నీ ఏంటంటే మిథ్యాయోగాల కింద వస్తాయండి. అంటే చెయ్యకూడని విషయాలు అవి. అంటే మనం ఈవెన్ మనకి విరుద్ధాహారం అని కూడా చెప్తామండి వీటిని కొంతవరకు. అంటే పాలల్లో చేపలు లేదంటే అన్ని కూరల్లోకి ఇప్పుడు కొంచెం పాలు యాడ్ చేయడం అన్నది కానీ లేదంటే కొంత పెరుగు వేయడం అన్నది కానీ ఇది అసలు కరెక్ట్ కాదు అండి. వేడిగా ఉన్న దాని మీద అసలు పెరుగు వాడద్దు అనే చెప్తాము. వేడి చేసి అసలు పెరుగు వాడకూడదు. అండ్ పాలు అన్నది అన్నిటిలోకి చేర్చకూడదు. ఆల్రెడీ ఉప్పు పులుపు అన్ని ఉన్న దాంట్లో ఇది పాలు మధుర పదార్థం, దాన్ని చేర్చకూడదు. సో ఇవన్నీ కూడా మిథ్యాయోగాల కిందకు వస్తాయి. అంటే చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కారణం ఇలా తినడమేనండి. వేడిది తినడం, చల్లది
1: విరుద్ధాహారాలు తినడం వల్ల ఈ చర్మ సమస్యలు
0: ఇలాంటివన్నీ కూడా మనకి వస్తున్నాయి. సో ఇవన్నీ కాకుండా మనం ఆయుర్వేద విధానంలో చెప్పినట్టుగా కొంచెం స్నిగ్ధత్వంగా ఉండే ఫుడ్ తినడము లేదా వేడివేడిగా తినడము, ఫ్రెష్గా ఉన్న ఫుడ్ తినడం, లిమిటెడ్గా తినడము, టైంకి తినడము, అండ్ మనకు ఆకలి ఉందా లేదా అని చూసుకుని తినడము, అండ్ సమయాన్ని పాటించుకుంటూ తినడం, దాంతోపాటు మానసికంగా ఒక ప్రశాంతమైన స్థితిలో కూర్చొని తినగలగడం,
1: తిన్నది అరుగుతుందా లేదా అని చూసుకుని
0: చేయడం, అండ్ దాంతోపాటు వ్యాయామం మనం చెప్పాం, వ్యాయామం ఎలా ఎంత చేసుకోవాలి అలాంటివన్నీ కూడా మనకు చెప్పిన విధంగా ఫాలో అవ్వగలిగితే పూర్తి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవటం, అండ్ వ్యాధి రానికుండా కూడా మనం నివారించుకోవచ్చు అండి.
1: ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యని ఆరోగ్యాన్ని కానీ ఆయుర్వేద వైద్యుడు ఎలా గుర్తిస్తారంటారు?
0: సమస్యకి పేరు పెట్టడం అన్నదైతే ఉండదండి. ఇందాక చెప్పుకున్నట్టుగా అంటే రోగి పరీక్ష, రోగ పరీక్షను బట్టినే చికిత్స అన్నది కానీ లేదా ఒక ఆరోగ్య సమస్యని కానీ నిర్వచిస్తాం మనం. అంటే రోగం పేరేంటనే దానికంట వ్యాధి ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చిందినే ఆయుర్వేదం ప్రకారం ఇంపార్టెంట్ అండి. అంటే ఎందుకంటే చికిత్సలో ఎలా అయితే రోగానికి కారణం మనం హీన మిథ్య అతియోగం అని చెప్పుకున్నామో, చికిత్సలో మొదటిది ఏం చెప్తారంటే నిదాన పరివర్జనం అంటారండి. ఏదైతే కారణమో ముందు దాన్ని ఆపేయమని చెప్తారు. అంటే ముందు ఒక వ్యక్తి వచ్చి నాకు ఇది సమస్య ఉంది అని చెప్పినప్పుడు వారి కారణం

0: ఏంటి, అది ఆహార కారణమా, విహార కారణమా, లేదంటే ఇంకేదైనా కారణమా అన్నది మనం ముందు తెలుసుకుని దాన్ని ఆపించగలగాలి. అది ఆపిన తర్వాతనే మీరు వ్యాధికి చికిత్స చేస్తే కనుక దానికి మనం సంపూర్ణమైన చికిత్స కింద అది మారుతుంది. అంటే తిరిగి మళ్ళీ రాకుండా,
1: అది
0: వ్యాధి తిరిగి రాకుండా
1: మూలాలతో కలిపి దాన్ని తీసేసేయడం.
0: సో ఈ రెండు మనకి ముఖ్యమవుతాయి. నిదానం వదిలిపెట్టడమే మొదటి చికిత్సగా చెప్తారు. దాంతోపాటు మనం ఈ రోగి యొక్క బలాన్ని అనుసరించి, వాళ్ళ యొక్క రోగం యొక్క అంటే వ్యాధి యొక్క బలాన్ని అనుసరించి మనం చికిత్స ఇస్తాము. సో మళ్ళీ రాదు, వచ్చిన దానికి మనం ట్రీట్
1: చేస్తున్నాం.
0: సో చాలా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అన్నది మనకి ఆయుర్వేదం ద్వారా లభిస్తుంది అండి.
1: మీరు చెప్పిన ఆహార విహార నియమాలు, అలాగే భోజన వేళలు, భోజన పరిమాణం చాలా చక్కగా చెప్పారు. మరి ఈ ఆధునిక జీవనశైలికి ఆయుర్వేదాన్ని ఎలా అనుసంధానం చేసుకోవచ్చు అంటారు?
0: మరి ఇప్పటివరకు అనుకున్నట్టుగా ఏంటి అంటే చాలా వరకు పాశ్చాత్య జీవన శైలికి అలవాటు పడిపోయామండి. అంటే కంఫర్టబుల్ లివింగ్ నుంచి కరెక్ట్ లివింగ్ కి మారడం ఆయుర్వేద జీవన శైలి అంతే. అంటే ఆధునిక జీవన శైలి కంఫర్ట్ ఇవ్వచ్చు, దాన్ని చిన్న చిన్న కరెక్షన్స్ తోటి ఆయుర్వేద జీవన శైలి కింద కరెక్ట్ లివింగ్ కింద మార్చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఆహారం తినడం ఎలాగా, లేకపోతే మనం వ్యాయామం ఎలా చేయాలి, అలవాట్లు ఏం మార్చుకోవాలి, చిన్న చిన్నవే.
1: కరెక్ట్ అంటే అది ఎంత కరెక్ట్ అంటే మన జీవన విధానాన్ని మారుస్తూ మనల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేస్తూ మన ఆయుష్ ప్రమాణాలని పెంచుతూ ఒక క్వాలిటీ లైఫ్ని జీవించడానికి అన్నట్టు ఈ ఆయుర్వేదం మలుస్తుంది. అంత డిఫరెన్స్ ఉంది కరెక్ట్ అంటే గనక.
0: జీవించడం వేరు, ఆరోగ్యంగా జీవించడం వేరు, ఆరోగ్యంతో సంతోషంగా జీవించడం వేరు అండి. ఈ ఆరోగ్యంతో సంతోషంగా జీవించగలగడమే ఆయుర్వేద జీవన శైలి మనకి నేర్పిస్తుంది అండి.
1: బాగుందండి. శిరీష గారు, ఈ కాలంలో చాలా ముఖ్యమైనది నిద్ర అవ్వచ్చు, వ్యాయామం, అలాగే ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. ఈ మూడు విషయాల్లో ఆయుర్వేద జీవన శైలి ఏం చెప్తుంది?
0: మనకి ఆయుర్వేదంలో అండి ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం ఈ మూడు ఉపస్తంభాలు అంటారు. అంటే ఏంటంటే సపోర్టింగ్ పిల్లర్స్ అని చెప్పచ్చు. మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఆహారం, నిద్ర గురించి అర్ధరోగహరి నిద్ర సర్వరోగహరి క్షుధ. అంటే పట్టింది అంటే నిద్ర బాగుంది అంటే సగం రోగాలు లేనట్టే అండి. ఆకలి బాగా ఉంది అంటే అసలు ఏ వ్యాధి లేనట్టే. సో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒక వ్యాధి లేకుండా జీవించే ఎలా అయితే సంతోషకరమైన జీవితం అని చెప్తామో దానికి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి, ఆహారం, నిద్ర అన్నవి. నిద్రకు వచ్చేటప్పటికండి మనకి చెప్తారు ఆయుర్వేదంలో నిద్రను ఆశ్రయించే కూడా పుష్టిత్వం అంటే బలం కానీ లేదా నీరసం. చాలామంది చెప్తారు నిద్ర అసలు పట్లే, నీరసం అనిపిస్తుంది అని. ఆ నీరసం అన్నది కానీ లేదంటే ఉత్సాహం లేకపోవడం అన్నది కానీ లేదా ఆరోగ్యంగా ఉండగలగడం కానీ సంతోషంగా ఉండడం లేదా దుఃఖంగా ఉండడం ఇవన్నీ కూడా నిద్రని ఆశ్రయించే ఉంటాయి అని చెప్తారండి. అంటే కాబట్టి ఆ నిద్ర అన్నది ఏంటంటే అట్లీస్ట్ 6 నుంచి 8 గంటలు సుఖవంతమైనటువంటి నిద్ర మనకి ఉండాలి అని చెప్పి, అది కూడా ఏంటంటే నైట్ 9-10 నుంచి లేదా తెల్లవారు 4-5 వరకు ఈ సమయంలో నిద్రపోవడం అన్నది అయితే చాలా మంచిది అండి. ఇప్పుడు చాలా వరకు నైట్ డ్యూటీస్ అవి అని చెప్తున్నారు, నైట్ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. సో వీరికి ఇటువంటి నిద్ర యొక్క ఫలితం ఎలా కలుగుతుంది అని మనం అనుకుంటే, ఈ వారు నైట్ డ్యూటీ నుంచి రాగానే ఉదయం ఏమి తినకుండా 3 లేదా 4 గంటల పాటు నిద్రపోతే కనుక, ఏదైతే వాళ్ళు రాత్రి 6 లేదా 8 గంటలు పడుకున్న నిద్ర వలన వచ్చే లాభాలన్నీ కూడా వీళ్ళు ఈ తినకుండా పడుకోవడం వలన వాళ్ళకి అన్నీ కలుగుతుంది అండి. సో నైట్ డ్యూటీ చేసినాం మాకు అవ్వదు, మాకు ఎలా అవుతుంది అనుకునేవారు రాగానే వెంటనే నిద్ర ఏమీ తినకుండా అలాగే నిద్రపోగలిగితే కనుక సమయం సరిపోతుందండి. 3 లేదా 4 గంటల పాటు నిద్రపోతే వారికి రాత్రి నిద్రపోయిన యొక్క
1: ఫలితం ఉంటుంది.
0: అలాగే మనకి వ్యాయామం గురించి కూడా చెప్పడం ఏమిటి అంటే అర్ధబల వ్యాయామమే చేయాలి. ఇందాక అనుకున్న అతిగా కానీ తక్కువగా కానీ కూడా చేయకూడదండి. మనకి ఎంత అయితే మన పూర్తి సామర్థ్యం ఉందో సగం సామర్థ్యమే. ఎలా అయితే ఆహారం 2 భాగాలు తిన్నామో మన శక్తిని కూడా సగం శక్తి వరకనే వ్యాయామం చేయాలి అని చెప్తాం. పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయేలాగన చేయకూడదండి. అంటే ఈ అర్ధబల వ్యాయామం ఎలా తెలుస్తుంది అని అంటే మనకి చెమట పట్టే ప్లేస్ని బట్టి, అంటే నుదుటికి చెమట పట్టడం, ముక్కుకి చెమట పట్టడం లేదా కక్షల్లో అంటే చెమట పట్టడం ఇలాంటివన్నీ ముక్కు పైన ఆ చెమట వచ్చింది అని అంటే అక్కడితో

0: మీ యొక్క అర్ధబలం వ్యాయామం అయిపోయింది, ఇంకా అక్కడితో మీరు ఆపేయాలి. అండ్ ఈ అర్ధబల వ్యాయామం కూడా ఏంటంటే సీజన్స్ అనుసరించి కూడా, ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ తీవ్రమైన వ్యాయామాన్ని వద్దునే చెప్తారండి. మిగిలిన సీజన్స్లో అంటే ఇప్పుడు ఈ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైం నుంచి ఫిబ్రవరి వరకు, అంటే ఈ వింటర్ సీజన్లో మాత్రం పూర్తి మనం చెప్పిన ఈ అర్ధబల వ్యాయామాన్ని చేయొచ్చు. కానీ అండ్ అలాగే ఖాళీ కడుపుతో చేయమని చెప్తాం, అలానే ఆకలితో వ్యాయామం చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న క్లాజ్ ఉంటుందండి, అంటే మనకి ఫాలో అయ్యేదానికి వ్యాయామం ఖాళీ కడుపు అన్నారు కాబట్టి పూర్తిగా ఆకలి వేస్తున్నప్పుడు అయితే మాత్రం మనం చేయకూడదండి. అప్పుడు వ్యాయామం చేయకుండా ఉండి ముందు ఈ క్షుద్బాధను తీర్చుకోవడమే ముఖ్యం అక్కడ, తర్వాతనే వ్యాయామంలోకి వెళ్ళాలి. అండ్ తిన్నాక కూడా వ్యాయామం చేయకూడదండి. అండ్ దీంతో పాటు ఏంటంటే ఏదైనా రోగాలతో బాధపడుతున్న వాళ్ళు తగిన సలహా లేకుండా ఏదో ఒక వ్యాయామం చెప్పారు అనేదైతే మనం చేయకూడదు. సలహా మీద మాత్రమే ఈ వ్యాయామాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. అండ్ ఈ రెండిటితో పాటు అసలు ఒత్తిడి అన్నది కూడా మనం అనుకున్నాము, ఈ నిద్ర బాగుంటే సగం ఈ ఒత్తిడి కూడా ఉండదు, అండ్ ఒత్తిడి ఉంటే నిద్ర రాదు, రెండు ఇంటర్లింక్ అయిపోయింది. సో చాలా వరకు ఏంటంటే ఈ వ్యాయామంలోనే మనం యోగాని చేర్చుకోగలిగితే ఒత్తిడిని జయించగలుగుతాం. అంటే ఈ ఈ మూడింటిని కలుపుతున్నాం మనం, వ్యాయామంలో యోగా చేస్తాము, యోగాలో ధ్యానము ప్రాణాయామం చేసుకుంటాము, దాంతో ఒత్తిడి నివారణ అవుతుంది. ఈ ఒత్తిడి నివారణ అయింది అంటే నిద్ర పడుతుంది,
1: బాగొస్తుంది.
0: సో దీంతో పాటు మనం ఇందాక ఒక అభ్యంగనం అని చెప్పుకున్నాం, స్నానం చేస్తే ఆయిల్ మసాజ్ వరకు అని చెప్పుకున్నాము. ఈ అభ్యంగన అండి నిద్రకి ఒత్తిడికి కలిపి ఒకటి ఉందండి, పాదాభ్యంగన అంటాము. పాదాలకి ఆయిల్ మసాజ్ చేసుకోగలం, అది రాత్రిపూట పడుకునే ముందు ఏంటంటే పాదాలకి మర్దన చేసుకోవడం, ఆయిల్ మర్దన చేయడం వలన ఈ ఒత్తిడి అన్నది తగ్గుతుంది, నిద్ర పడుతుంది.
1: బాగుందండి, చాలా మంచి విషయం, ఉపయోగకరమైన విషయం చెప్పారు. మరి చివరిగా ఆయుర్వేద ఫర్ హెల్దియర్ టుమారో కోసం శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ముఖ్య సందేశం ఏమిటి?
0: ఇప్పుడు వ్యాధి లేకుండా ఉండడమే ఆరోగ్యం కాదు అండి, అది మనం తెలుసుకున్నాము. అండ్ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆనందంగా సంతోషంగా కూడా ఉండడం ముఖ్యం. అందుకే అందరూ కూడా ఏంటంటే ఈ జీవన విధానాన్ని అలవర్చుకుంటూ కంఫర్టబుల్ లివింగ్ని కొంత వదిలిపెట్టి కరెక్ట్ లివింగ్లోకి మారుతూ ఆయుర్వేద విధానాన్ని వాళ్ళ యొక్క జీవనంలో ఒక భాగంగా చేసుకుంటూ వాళ్ళ క్వాలిటీ లైఫ్ని పొందగలుగుతారని చెప్పి అనుకుంటున్నాను.
1: జీవితాన్ని సంతులనం చేసుకుంటూ అంటే మరీ అన్నీ వదిలేయకుండా, మీరు అన్నట్టు ఏంటంటే అతికి అల్పానికి వెళ్లకుండా మధ్యస్థంగా అన్ని రకాలుగా చేసుకుంటూ కొద్దిగా మనకి పూర్వీకులు బోధించినటువంటి జీవన శైలిని అలవాటు చేసుకుంటూ చేస్తే బాగుంటుంది, జీవన ప్రమాణాలన్నీ బాగుంటాయని చాలా చక్కగా వివరించారండి శిరీష్ గారు. సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయ, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేదే మన భారతీయ ఆరోగ్య సంప్రదాయం యొక్క అంతరార్థం. ఆయుర్వేదం అంటే కేవలం అనారోగ్యానికి మందు కాదు, ఆరోగ్యంగా జీవించడానికి ఒక మార్గం అని మనకిరోజు శిరీష్ గారు చాలా చక్కగా వివరించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేద ఫర హెల్దియర్ టుమారో అనే విషయం గురించి ఎన్నో విలువైన విషయాలని మనతో పంచుకున్నారు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష గారు. శిరీష గారు మీకు నమస్కారాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు ముత్యాల ముంగులు కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే అంశాన్ని విశాఖపట్నం ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ శిరీష గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఏ బృందాకుమారి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 2 గంటలు కావస్తుంది. మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో, అనంతరం 2:15 హిందీలో వార్తలు.

చంద్ర మా బదిన సుష్టల్ల వేళన తీరమ భార్య రాజ్యం ఏలని రఘురామ భార్య. అటువంటి మహాతల్లికి నిందలేయడం నీకు న్యాయమా? నీకు ధర్మమా? పగ ఓరి మడలు నమ్మకం లక్ష్మణ సోమంటే. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒకనర్థమేనా ఎలాగా తమ్ముడా తమ్ముడు.

జయారామచంద్ర పుణ్యమగ తల్లి పాపానికి వదిలి అటువంటి పాపిష్టి మాటలు ఆడమకి నాయమా ధర్మమా. ఏనాడు కూడా మహాతల్లి జానకీదేవికి తల్లనే భావించినాను, ఏనాడు కూడా వదినని భావించలేదు అన్నాడు. పాపిష్టి మాటలు ఆడటానికి నాయమా ధర్మమా అని లక్ష్మణ స్వామి అన్నయ్య మాటకి కాదన లేక ఒకనాడు సమయ ఆ లక్ష్మణ స్వామి ఎలాగమా శ్రీరామ శ్రీరామారామంటూ ఆ శ్రీరామచంద్ర పాదాలకు నమస్కరించుకోవడం ఎక్కడికమ్మా వెళ్తాడో మహాతల్లి జానకీదేవి ఉండే వద్దకి వెళ్తాడట. ఎలాగమ్మా ఒకనాడు సమయనా అమ్మ ఎరుగుతా ఒరగోదా ఎరుగుతా ఒరగోదా ఆధార

కుమార స్వామి ఇరుగుతా ఒరుగుతా పరుగున వెళ్తుంటే మహాతల్లి జానకీదేవి చూసిందట. మహాతల్లి చూసి ఆ మధ్యలో అశ్వన స్వామికి, అయ్యా ఓ మరది, ఏమయ్యానా మరది.

ఏమిటలేదు. వదిన, నిన్ను నన్ను మా ఎన్నయ్య రామచంద్రుడు మునిపెళ్ళి వెళ్ళమని సెలవులు ఇచ్చిన వదిన అని ఒకనాడు సమయం లక్ష్మణ స్వామికి లక్ష్మణ స్వామి సీతాదేవి చెప్తే అప్పుడు మహాతల్లి తెలగమ్మ సింగారి.

వాళ్ళకి కూడా ఎంత డబ్బు ధనం అత్తారు ఇంటికడు ఉన్నా మహాతల్లి కన్నోరు పట్టణం అంతే ఆంధ్రా పుట్టింటే ఆడపిల్లలు ప్రతి కన్నోరు పట్టణం అంతా ఆశపడతారట. ఆంధ్రలాగే మహాతల్లి జానకీదేవి నా కన్నోరు పట్టణం వెళ్తాను, నా తల్లిదండ్రులు చూస్తారని కొంత కానీ శ్రీరామలస్వంలో అడవిలో ఎడిచి పెడతాడు ఏనాడు కూడా అనుకోలేదు. అందరూ అలాగే మహాతల్లి కన్నూరు పట్టణం అంతే ఆశపడుతుందట. మహాతల్లి కన్ను

0: ఏమి ఓ తన్నెత్త తన శ్రీరామచంద్రుడికి.
1: మీరు ఇంతవరకు పి గంగయ్య బృందంచే రామాయణంలో సీతావనవాసం తప్పిటిగుళ్ళను విన్నారు. జానపద రంజని కార్యక్రమంలో తరువాత శ్రీ ఎల్ పాపారావు బృందంచే డప్పు విన్యాసం చిత్రస్రజాతి త్రిపుట తాళం వింటారు.

మీరు ఇంతవరకు ఎల్ పాపారావు బృందంచే డప్పు విన్యాసం చిత్రస్ర జాతి త్రిపుటితాళం విన్నారు. ఇంతటితో జానపద రంజని కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. ఇంతటితో మా మొదటి ప్రసారాలు సమాప్తం. 102 MHz వద్ద ఎఫ్ఎం ద్వారా ప్రసారాలు కొనసాగుతాయి. తిరిగి ఈనాటి సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే ప్రసారాలను 323.6 మీటర్లు అనగా 927 KHz మీడియం వేవ్పై 102 MHz ఎఫ్ఎం ద్వారా కూడా వినవచ్చు. అంతవరకు సెలవు మీ తీరు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో మనం సినిమా పాటలతో పాటుగా యువతకు అవసరమయ్యే కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా ఒక సినిమా పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం మనం వింటున్నాం. మరి ఈరోజు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసం అనేది కేవలం విజయం సాధించడం కాదు, జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవటానికి మనకు శక్తిని ఇచ్చే అంతర్గత బలం ఈ ఆత్మవిశ్వాసం అనేది. మన జీవితంలో ఎదగాలన్నా, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా ఈ ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మరి కార్యక్రమంలో ఇప్పుడు సినిమా పాట విందాం, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

యువవాణి యువజనుల కార్యక్రమం మీరు వింటున్నారు. మరి మనం సినిమా పాటలతో పాటుగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటున్నాం కదా. జీవిత పాఠాలే మనల్ని పూర్తి

జ్ఞానులుగా చేస్తాయని తెలుసుకుని మీరు తెలియకుండానే తప్పు చేసి ఉంటే లేదా మీలో లోపాలు కనిపిస్తే మిమ్మల్ని మీరు క్షమించుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవాలని ఆలోచించడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కార్యక్రమంలో మరొక పాఠం.

మనం ఎప్పుడైనా స్వచ్ఛంద సేవ చేసినప్పుడు, అలాగే ఇతరులకు సహాయం చేసినప్పుడు మన మెదడులోని కొన్ని భాగాలు ఉత్తేజితమై మనకు మానసిక ఆనందాన్ని ఇస్తాయని కొన్ని అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇంకా ప్రేమగా సహాయకారిగా ఉండటం ద్వారా మనం జీవిత లక్ష్యాన్ని అంటే కీర్తిని కూడా సాధించగలం. ఇతరులకు సాయం చేయడం మన విలువను పెంచి మన ఆత్మగౌరవాన్ని స్థిరపరుస్తుంది. కార్యక్రమంలో మరొక పాట.

మనం చేయవలసింది మరొక సంగతి ఏంటంటే, కవిత్వం, సంగీతం, రచన వంటి కళలలో పాల్గొనడం, ఇంకా పుస్తకాలు చదవడం, కళ చర్చా కార్యక్రమాలలో పాల్గొనడం, కొత్త నైపుణ్యాలు, భాషలను నేర్చుకోవడం, ఇలా చేస్తే మెదడు శిక్షణ, ఆటలు ఆడటం వంటి కార్యకలాపాల ద్వారా మన మెదళ్ళు ఉత్తేజమవుతాయి. ఫలితంగా మనం ఆనందం, శాంతి, గర్వం, సంతృప్తి భావన వంటి సానుకూల భావోద్వేగాలను అనుభవిస్తాం. కొత్త జ్ఞానం మన సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచుతుంది. మనం చేయవలసిన పనులు కూడా సకాలంలో విజయవంతంగా చేయటానికి అవకాశం మెండుగా ఉంటుంది.

మీరింతవరకు యువవాణి కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా యువతకు అవసరమైన కొన్ని విషయాలు అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం గురించిన కొన్ని విషయాలు తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:30 దాటి 47 సెకండ్లు. ఇప్పుడు సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో విడుదలైన కొన్ని సినిమాల నుంచి మాధుర్యమైన పాటలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఈ పాట ఆమె కథా చిత్రం నుంచి జి ఆనంద్ పి సుశీల ఆలపించగా విన్నారు చక్రవర్తి స్వరకల్పనలో.

అద్దాల మేడ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ్ పాట విన్నారు. సంగీతం రాజన్ నాగేంద్ర. సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన పాటలు వింటున్నారు. 1980 నుంచి 2000 సంవత్సరం మధ్యలో విడుదలైన చిత్రాల నుంచి.

చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు. 16 ఏళ్ల వయస్సు చిత్రం నుంచి.

జేవి రాఘవులు సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. మన ఊరి కథ చిత్రం నుంచి.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాటగా విన్నారు. సంగీతం చక్రవర్తి. మీరింతవరకు సంధ్యారాగాలు మాధుర్యమైన సినిమా పాటలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్స్ మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉన్న వారెవరైనా 7వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 2536. పోస్టులు లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డిసి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్. అర్హతలు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, డిఈఓ, డిఈఓ గ్రేడ్ ఏ పోస్టుల కోసం అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా తత్సమానం నుంచి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్లో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2 ఆగస్టు 1999 నుంచి 1 ఆగస్టు 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి. ఎంపిక విధానం టైర్ 1, టైర్ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష. ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 100 రూపాయలు. మహిళలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎటువంటి ఫీజు చెల్లించని అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 7 సెప్టెంబర్ 2026 నుంచి 7 అక్టోబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ 8 అక్టోబర్ 2026. దరఖాస్తు సవరణ తేదీలు 14 అక్టోబర్ 2026 నుంచి 16 అక్టోబర్ 2026 వరకు. మరిన్ని వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ TIFR ముంబై అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం 10 ట్రేడ్మెన్స్ ట్రైనీలు ట్రేడ్మెన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ సెలక్షన్ కోసం ప్రకటన విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 30 సెప్టెంబర్ నిర్వహించే వాక్ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పోస్టుల వివరాలు. ట్రేడ్ అప్రెంటిస్, మొత్తం ఖాళీల సంఖ్య 10. విభాగాలు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషనిస్ట్, టర్నర్.

0: తరాలు అర్హతలు సంబంధిత విభాగాల్లో ఎన్సీవీటి గుర్తించిన కార్పెంటర్ ట్రేడ్లో కనీసం 60% మార్కులతో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 30. మరిన్ని వివరాలకు www.tifr.res.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు బి రాజు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.14 మిల్లీమీటర్లుగా నమోదైంది. గాలిలో తేమ 0.95% నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.14% మిల్లీమీటర్లుగా నమోదైంది. గాలిలో తేమ 100% నమోదైంది. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి చిన్న చిన్న జల్లులు కానీ చెదురుమదురు జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. పశ్చిమ వాయువ్య దిశలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు యానాం తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం, అలాగే గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక గమనిక. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఎక్కడైనా విద్యుత్ లైన్లకు లేదా స్తంభాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని APEPDCL పర్యవేక్షక ఇంజనీర్ బి సింహాచలం నాయుడు గారు సూచించారు. రోడ్లపై కానీ పొలాల్లో కానీ తెగి పడిన విద్యుత్ తీగలు, నేలకూలిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని స్పష్టం చేశారు. నీటిలో విద్యుత్ వైర్లు పడి ఉండే ప్రమాదం ఉన్నందున వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, చెట్లు లేదా

ట్రాన్స్ఫార్మర్ల కింద నిలబడకూడదని కోరారు. ఇళ్లల్లో తడి చేతులతో స్విచ్లను తాకవద్దని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్లను తీసివేయాలని విజ్ఞప్తి చేశారు. పశువుల కాపర్లు తమ పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని, అత్యవసర మరమ్మతుల కోసం ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ఈ ప్రకటనను తెలియజేస్తున్న వారు ఏపీఈపీడిసిఎల్ విశాఖపట్నం జిల్లాలోని డివిజనల్ కార్యాలయం వారు. మీరు ఇంతవరకు సమాచార వాణి స్థానిక ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపైన దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్ట్రం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర @2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: we are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hat, call it Bharat portfolio, human resource development. We've seen now people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transforming the rural part of Andhra Pradesh, and that's the P4 model.
0: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ తరగతులను అనుభవజ్ఞులైన పాత్రికేయ ప్రముఖుల ద్వారా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల R&B రహదారులు దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు పాడయ్యాయని చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో

0: రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్ధరణకు దాదాపు 26,95,00,000 రూపాయలు, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణకు 224.73 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది లబ్ధి పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
1: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపడిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మండలం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటికి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లా
0: రాష్ట్రంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగుల్లోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామానాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు.

0: టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ సర్వవేగంగా అభివృద్ధి చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్ట్రంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశకార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జైశంకరేణ ఫిప్పెక్ విదేశమంత్రిమండలస్య సమలంకృత ద్వితీయపీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణీయంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ PG పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమబంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వడనగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా న విస్మరణీయః. సాక్షాదాభాస్య సంభాషణే తేన సేవా ప్రవృత్తిః సర్వనాగరికేషు సమాహూతా.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కే రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత్ హోంగే కితనే హీ ఊంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ప్రధానమంత్రి ప్రఖ్యాపయత్ యత్ సేవాభావః ఏవ రాష్ట్ర వికాసస్య ముఖ్య ప్రవర్తక బలమస్తి. తేన సబలం ప్రోక్తం యత్ PM కిసాన నిధిః వా PM సూర్యఘర యోజన వా ఏతాదృశీనాం అనంతానాం జనకల్యాణ పరియోజనానాం అంతిమ జనప్రాపణ సామర్థ్యమేవ తాసాం సఫలతాయాః ముఖ్యం ప్రమాణమస్తి.
2: हमारे किसानों के पास पीढ़ियों से बना हुआ ज्ञान का भंडार है. वे इस नॉलेज को हर दिन अपने जीवन में अपनाते हैं. हमें इन अनुभवों से भी सीखना है. अगर अनुभव करते तो भारत की विविधता की अनुभूति होती है और उनसे भी विविधता में भी एकता के भी दर्शन होते हैं. वो हमें हिंदुस्तान के हर कोने में पहुंचाने ही है. एक गांव का अच्छा प्रयोग दूसरे गांव के काम आए. एक युवा का समाधान दूसरे युवा की ताकत बने.
1: राष्ट्र निर्माण व्रत धारिणः वयम्

0: వికసిత భారత రచనాయాః సంకల్ప సిద్ధ్యై ప్రవృత్తాః ఇతి ప్రధానమంత్రిణా ప్రోదీరితం. సప్తచత్వారింశదధికద్విసహస్రతమవర్షే వికసిత భారత నిర్మాణాభియానే యువకానాం ముఖ్య సామర్థ్యం సర్వజనైః పూర్ణశక్త్యా సమున్నేతవ్యం ఇతి తేన సాధ్వవాచి.
1: 2047 తక్ వికసిత భారత్ కే నిర్మాణ మే హమే యువా శక్తి కి బహుత్ బడి భూమికా కో ఏక్దమ్ సే మజబూతీ కే సాథ్ ఆగే బడానా హై. ఆజ్ కి యువా పీఢీ వికసిత భారత్ కే నిర్మాతా భీ హై ఔర్ యహీ పీఢీ ఏక్ బడి లాభార్థీ భీ హోగీ. ఔర్ ఇస్ దాయిత్వ కో నిభానే కే లియే భారత్ కో జమీన్ పర్ జాన్నా సమజ్నా దేశ్ కి హర్ బారీకియో కో అనుభవ్ కర్నా బహుత్ జరూరీ హై. ఔర్ ఇస్మే సేవా సంకల్ప యాత్ర నిశ్చిత రూప్ సే ఆప్కే జీవన్ మే అహం భూమికా నిభానే వాలీ.
0: న్యూయార్క్ నగరె 88వ సంయుక్త రాష్ట్ర మహాసభా ప్రసంగే విదేశకార్యమంత్రి ఎస్ జయశంకరేణ ఫిపిక్ విదేశ మంత్రిమండలస్య ద్వితీయ ఉపవేశనం సమలంకృతం. తేన సహభాగీ దేశైః సహ క్షేత్రీయ సహయోగ సంవర్ధనాయ దృఢ సంకల్పః ప్రఖ్యాపితః. త్రయోవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షే ఉద్ఘోషితాయాః ప్రధానమంత్రీ మోదినః ద్వాదశ సూత్రీయ కార్యయోజనాయాః ప్రగతిమధికృత్య సంభూయ సమీక్షా ప్రోదీరితా. ప్రముఖ రక్షా అధ్యక్షః జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్యః అద్య న్యగాదీత్ యత్ యుద్ధకలాయాః పరివర్త్యమాన స్వరూపానుసారం భారతస్య సైన్య అధిగ్రహణ తంత్రస్య ద్రుత పరివర్తనం సర్వథా అనివార్యం. నవదిల్ల్యాం రక్షాశిఖర సమ్మేళనే సంబోధ్య తేన సమదీదృశి యత్ ప్రౌద్యోగికీ దత్త సామగ్రి ఉద్యోగానాం సమవాయి సంబంధేనైవ రక్షా పారిస్థితికీ తంత్రం సుదృఢం భవతి. తేన ప్రోదీరితం యత్ ప్రౌద్యోగికీ ఉద్యోగ సంశోధనానాం త్రివేణి సంగమేన రక్షా పారిస్థితికీ తంత్రం అభూతపూర్వాం ప్రతిష్టాం ప్రాప్స్యతి. సంచార విఘ్నేష్వపి అప్రతిహతా కృత్రిమ ప్రజ్ఞా ఏవ భావి యుద్ధానాం జయ హేతుః సంభవిష్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. అద్య నవదిల్ల్యాం పబ్లిక్ అఫేర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 2020 ఇత్యస్య త్రయోదశ వార్షిక అధివేశనస్య ఉద్ఘాటన సత్రే ఎలక్ట్రానిక్ సూచనా ప్రౌద్యోగికీ విభాగస్య సచివః ఎస్ కృష్ణన్ వర్యః ప్రతిపాదితవాన్ యత్ భారతవర్షమధునా దేశస్య స్వదేశీయాయాః చలదూరభాషమాంగల్యస్య ప్రాయః 99.2% భాగం స్వయమేవ నిర్మాతి. తేన విశదీకృతం యత్ భారతే ప్రతివర్షం 30 వ 32 కోటి పరిమితాః చలదూరభాషాః ఉత్పద్యంతే. సహైవ విశ్వస్య పంచ ప్రముఖాః చలదూరభాష నిర్మాణ సంస్థాః అధునా భారతే ఉపస్థితాః సత్యః అత్రైవ స్వకీయ యంత్రాణాం నిర్మాణం సోత్సాహం కుర్వంతి. ఆయుర్విజ్ఞాన రాష్ట్రీయ పరీక్షా మండలేన అద్య నీట్ పీజీ 2020 ఇత్యస్యాః ప్రతిష్ఠిత పరీక్షాయాః పరిణామః ఉద్ఘోషితః. పరీక్షా ఏషా సమగ్రే అపి భారతవర్షే గతే ఆగస్ట్ మాసస్య 30వ దినాంకే 2020-2027 ఇత్యస్య శైక్షణిక సత్రస్య వివిధ చికిత్సా స్నాతకోత్తర పాఠ్యక్రమేషు యథా హి MD MS DNB ద్రవీభూత షణ్మాసిక పాఠభేదేషు తథా PG మెడికల్ డిప్లొమా పాఠ్యక్రమేషు ప్రవేశార్థం సోత్సాహం సమాయోజితా ఆసీత్. మండలేనానేన విజ్ఞాపితం యత్ సర్వే అపి పరీక్షార్థినః అక్టోబర్ మాసస్య ప్రథమ దినాంకాదారభ్య అగ్రే వా స్వకీయ సంగణకీయ పట్టికాయాం ఆసాద్య ఆత్మనః అంకపత్రం స్వీకర్తుం పారయిష్యంతి. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య పశ్చిమబంగ తెలంగాణ ఛత్తీస్గఢ తటీయాంధ్రప్రదేశ్ ఒడిశా రాజ్యేషు అతిభీషణ వృష్టేః సంభావనామధికృత్య రెడ్ అలర్ట్ ఇతి సంచేతనా ప్రఖ్యాపితా. ఋతు విజ్ఞాన విభాగేన బిహార ఝార్ఖండ్ విదర్భ సిక్కిం రాజ్యేషు చ అద్య అతివృష్టి పరం పూర్వానుమానం ప్రకటితం. ఇతదతిరిచ్య అండమాన్ నికోబార్ ద్వీప సమూహేషు అసమ మేఘాలయ పూర్వ మధ్యప్రదేశ్

0: పూర్వ ఉత్తరప్రదేశ కర్ణాటక కేరళమాహే మరాఠవాడా క్షేత్రేషు చ అతివృష్టే సంభావన ప్రకటిత. గ్రేటర్ నోయిడా మండలస్థే యమునా అద్రుత మార్గే హ్యః అర్ధరాత్రౌ సంవృత్తాయాం దారుణాయాం యానాగ్ని దుర్ఘటనాయాం న్యూనాతిన్యూనం 9 యాత్రిణః మృత్యుముపగతాః. ఆరక్షక సూచనానుసారేణ దుర్ఘటనా ఏషా జేవర్ ఆరక్షక స్థానాంతర్గత దయాతాన్పుర్ గ్రామస్య సమీపే మధ్యరాత్రౌ సమజని. ఆరక్షకై ప్రోక్తం యత్ మృతకానాం 9 యాత్రిణాం అభిజ్ఞాన ప్రక్రియా సంప్రతి సాధ్యా న జాతా. జాపాన్ దేశే సమాయోజితాసు ఏషియాయి క్రీడా 20-26 ఇత్యేతాసు భారతస్య పురుష కబడ్డీ దళం స్వకీయాయాం అంతిమాయాం వర్గ్ అ ప్రతిద్వంద్వితాయాం చీనీ తైపే దళం 37-21 ఇతి సుస్పష్ట అంకాంతరాళేన పరాజయ్య ఉపాంత్యస్పర్ధాయాం ప్రవిష్టం. భారతేన క్రీడారంభాదేవ స్వకీయం ప్రభుత్వం సంస్థాప్య మధ్యానంతరం యావత్ 23-11 ఇతి సుదృఢ అగ్రతా గృహీతా. ఉత్తరార్ధ చ పునరపి 14-10 ఇత్యంకైః తదైవ వర్చస్వం నిరంతరం పరిపాలితం. వర్గచక్రే భారతస్య ఏషః అనుక్రమా 4th విజయః అస్తి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం ఈనాటి కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా ఫిట్నెస్ మంత్ర ఇందులో ఈరోజు ఊపిరితిత్తుల వ్యాధుల నివారణకు మన జీవన శైలి మార్పులు ఎంతగానో సహాయపడతాయి. ఈ అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అనంతరం స్వచ్ఛత హీ సేవ. ఈరోజు మనం అమృత్ సరోవర్ చిన్న నదులు పునరుజ్జీవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఒక పాట విందాం, తర్వాత ఈ విషయాలు తెలుసుకుందాం.

0: సాయం సమీరం. ఈనాటి కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం ఊపిరితిత్తుల వ్యాధుల నివారణకు మన జీవనశైలి మార్పులు ఎంతగానో సహాయపడతాయి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అని ముందుగానే చెప్పాను కదా. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఊపిరితిత్తుల వ్యాధులకు చాలామంది గురవుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధుల నివారణలో టీకాలు వేయించుకోవటం అనేది కేవలం పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా అత్యంత కీలకం. 50 సంవత్సరాలు పైబడిన వారు మరియు మధుమేహం, ఆస్తమా లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు ఆధునిక న్యూమోకోకల్ వ్యాక్సిన్ల అంటే PCV-15, PCV-20 లేదా PPSV-23 లాంటి వ్యాక్సిన్లు వైద్యుల సలహాతో వేయించుకోవాలి. ఇవి తీవ్రమైన న్యూమోనియా బారిన పడకుండా మనల్ని కాపాడతాయి. ప్రపంచంలో సుమారు 90% మంది కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI క్షీణించినప్పుడు విధిగా మాస్కులు ధరించాలి. అలాగే బయట కాలుష్యమే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి వంటగది పొగ, దోమల కాయిల్స్, అగరబత్తిల పొగ కూడా మన ఊపిరితిత్తులకు హానికరం. కాబట్టి ఇంట్లో గాలి వెలుతురు బాగా ఆడేలా చూసుకోవాలి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి గాలిని శుద్ధి చేసే రావి, వేప, మర్రి వంటి స్వదేశీ మొక్కలను విరివిగా అందరూ నాటాలి. అలాగే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ధూమపానం పూర్తిగా మానేయాలి. పల్మనరీ రీహాబిలిటేషన్లో భాగంగా రోజు నడక, యోగా, శ్వాస వ్యాయామాలు అంటే ప్రాణాయామం వంటివి చేస్తూ ఆకుకూరలు, పండ్లు ఉండే సమతుల్య ఆహారం తీసుకుంటూ తగినంత నీరు త్రాగడం వల్ల ఎల్లప్పుడూ ఫిట్గా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట విందాం.
1: పగడాల దీవిలు పరువాల చిలక.

0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు పిఎం కిసాన్ నిధి యోజన గురించి ఎస్ ప్రమీల గారు తెలియజేసే విశేషాలు వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి తెలుసుకుందాం. దేశంలోని రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ ఒకటి. ఈ పథకం 2018 డిసెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. అర్హత కలిగి భూమి కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున 3 సమాన విడతల్లో ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేస్తారు. 2026 జూన్ 20 పశ్చిమ బెంగాల్లోని తారకేశ్వర్ నుండి పిఎం కిసాన్ 23వ విడత విడుదలైంది. ఈ విడతలో 9.49 కోట్లకు పైగా రైతులకు 18,984 కోట్ల రూపాయలు నిధులు అందించబడ్డాయి. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి 23 విడతల ద్వారా 4.47 లక్షల కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే 2026-27 నుండి 2030-31 వరకు పిఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం 2026 జులైలో ఆమోదం తెలిపింది. ఈ కాలానికి మొత్తం 3.15 లక్షల కోట్లు ఆర్థిక కేటాయింపు ఆమోదించబడింది. రైతులు ఈ పథకం ప్రయోజనం పొందాలంటే ఈ కేవైసీ పూర్తి చేయాలి, బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉండాలి, అలాగే ఆధార్ అనుసంధానం, భూ రికార్డుల ధృవీకరణ వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోని నో యువర్ స్టేటస్ ద్వారా రైతులు తమ నమోదు, ఈ కేవైసీ చెల్లింపు వివరాలను పరిశీలించవచ్చు. అధికారిక పోర్టల్లో ప్రస్తుతం ఈ కేవైసీ తప్పనిసరి అని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రతి భూమి కలిగిన వ్యక్తికి ఈ పథకం వర్తించదు, ఎందుకంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొన్ని వర్గాలున్నాయి. వారెవరంటే నిర్దిష్ట రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, నిర్దిష్ట వృత్తుల్లో ఉన్నవారు ఈ పథకం నుంచి మినహాయించబడతారు. రైతు సోదరులు, మీ పిఎం కిసాన్ చెల్లింపు వివరాలు తెలుసుకోవడానికి pmkisan.gov.in అధికారిక వెబ్సైటును మాత్రమే ఉపయోగించండి. మధ్యవర్తులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఈ కేవైసీ

0: సి ఆధార్ బ్యాంకు అనుసంధానం భూ రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది. రైతుకు అవసరమైన సమయంలో చిన్న ఆర్థిక సహాయం కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు వంటి అవసరాలకు తోడ్పాటుగా నిలవాలనే ఉద్దేశంతో పిఎం కిసాన్ కొనసాగుతుంది. 2026 నుండి 2031 కాలానికి ఈ పథకం కొనసాగింపుతో రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం మరింత కాలం అందుబాటులో ఉంటుంది.
1: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ, ఇందులో ఈరోజు మనం అమృత్ సరోవర్ చిన్న నదులు పునర్జీవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అమృత్సర్ అనేది దేశంలో నీటి కొరతను నివారించడానికి, భూగర్భ జలాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్. దీని కింద ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులను లేదా జలాశయాలను పునరుజ్జీవం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎండిపోతున్న చిన్న నదులు, ఉపనదులు, వాగుల ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి ఈ పథకం కింద నదుల ఎగువ ప్రాంతాలలో కృత్రిమ పద్ధతుల ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తారు. నదీ గర్భాల్లో, చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తీయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతారు. అలాగే నదీ తీర కోతను నివారించడానికి నదీ గట్లు మరియు చెరువు కట్టలను బలోపేతం చేయడం జరుగుతుంది. ప్రతి అమృత్సర్ సరోవర్ కనీసం 1 ఎకరం విస్తీర్ణం కలిగి 10,000 క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో ఉంటుంది. దీని ద్వారా నదులు, చెరువులు నీరు నింపడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో బోరు బావులు, బావుల్లో నీటి మట్టం క్రమంగా పెరగడం జరుగుతుంది. అలాగే వర్షాభావ సమయాల్లో కూడా రైతులకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఎండిపోయిన జలవనరులు తిరిగి జీవం పోసుకోవడం వల్ల పక్షులు, జంతువులు మరియు స్థానిక పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే అమృత్ సరోవర్ అనేది కేవలం నదులు పునరుజ్జీవం మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న నదులు, వాగులు పునరుజ్జీవింపచేసే, భవిష్యత్ తరాలకు నీటి భద్రతను కల్పించే ఒక గొప్ప పర్యావరణ ఉద్యమంగా చెప్పవచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వ్యక్తిత్వ వికాసం. ఈరోజు మనం భావోద్వేగ నియంత్రణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనలో చాలామంది ఒత్తిడి, ఉద్యోగాలపై అనిశ్చితి, కుటుంబ సభ్యుల అంచనాలు, ఆర్థిక ఇబ్బందులు, స్నేహ సంబంధాల సమస్యలు, సోషల్ మీడియా ప్రభావం, ఇతరులతో పోల్చుకునే స్వభావం, సమాజంలో తీవ్రమైన పోటీ వాతావరణం లాంటి అనేక కారణాల వల్ల కోపం, చిరాకు, నిరాశ, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి భావోద్వేగ సమస్యలు ఎదుర్కోవడం సాధారణమైపోయింది. చాలామంది కోపం వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తారు, కానీ కోపం రాకముందే దానికి కారణమయ్యే అంశాలను గుర్తించటం మరింత ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. కోపం వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు, ఇంకా ఎవరి మాటలు, ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తాయి అనే ప్రశ్నలను మీకు మీరే వేసుకొని ఒక చిన్న పుస్తకం లేదా మొబైల్లో ఈ విషయాలను నమోదు చేస్తే మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవటం, నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియనే స్వీయ అవగాహన అంటారు. భావోద్వేగ నియంత్రణకు ఇది మొదటి మెట్టు అని చెప్పవచ్చు. అలాగే జీవనశైలి కూడా భావోద్వేగ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నాణ్యమైన నిద్ర మనకు అవసరం. నిద్ర కానీ సరిపోకపోతే మనకు చిరాకు, అలసట, ఏకాగ్రత లోపం, నిర్ణయ సామర్థ్యం తగ్గటం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడక, జాగింగ్, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే రసాయనాలు విడుదలయ్యి చేసే పనిలో నైపుణ్యం సాధించేలా చేస్తాయి. దీనివల్ల సమాజంలో విలువలతో కూడిన వ్యక్తిగా మనం గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

0: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ వెల్ఫేర్స్. ఈ కార్యక్రమంలో పశువులు, గొర్రెలు, కోళ్ళల్లో వ్యాధులు టీకాలపై అవసరమైన అవగాహన, ఈ అంశం గురించి విజయనగరం జిల్లా గర్విడి పశు వైద్య కళాశాల పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ బాలం దీప్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. రాత్రి 8:15 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియన్ గేమ్స్ 2026పై డైలీ అప్డేట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారంలోని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు: ఉదయం 6:00 దేశభక్తి గీతం, జ్ఞానమొక్కటే జగతి బృందగానం వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ గానసుధ, నాట్య కళం ప్రసారమవుతాయి. చింతన కార్యక్రమం 6:30 వింటారు. ఇందులో ఖురాన్ సూక్తులు ప్రసారమవుతాయి. వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా. పొలం పనులు కార్యక్రమం 6:35 ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి, ఇంకా గాంధేయవాది ఉన్నవ లక్ష్మీనారాయణ వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ర్యాబిస్ వ్యాధి అవగాహన, డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం గాంధీ మార్గం, స్వచ్ఛత హీ సేవ, సమాచార వాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి 8:30 వింటారు. రేపు ఉదయం 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం నీలాద్రిరావు వయోలిన్ వాదన వింటారు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 11:00 మధురిమ పాత చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచాన్ని అలా చుట్టివద్దాం సంభాషణ ప్రసారమవుతుంది. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, మాధుర్యమైన సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ విన్యాసం, ఇందులో శ్రీ రాపాక కృష్ణ డోలు వాయిద్యం ఆదితాళం ప్రసారమవుతుంది. తర్వాత స్వచ్ఛత హీ సేవ, వికాసంలో బేటీ బచావో బేటీ పడావో గురించిన విశేషాలు సినిమా పాటలు వింటారు. రేపు సాయంత్రం 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. అనంతరం 8:00 దార్శనిక

0: భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. విజయవాడ కేంద్రం నుంచి వింటారు రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. అలాగే 10 గంటలకు ఏషియన్ గేమ్స్ 2020 జపాన్లో జరుగుతున్న ఆటలపై డైలీ అప్డేట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:40.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఒక ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8 ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్ధతతో కూడిన తన ప్రస్థానంలో 25 ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ధి, సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020 ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్లో 1.7 crore పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ధ స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్

ఎస్ రాజా సుబ్రమణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ధ అభ్యాస్ 2026ను వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్ధతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈరోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 265,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా NSD ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెప్తూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000,000 రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా, సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రి త్వశాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. పశ్చిమ రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అల్కాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైల్వే కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మెరుగైన, మరింత సమర్థవంతమైన క్రాసింగ్ సౌకర్యాన్ని ఈ రోడోవర్ బ్రిడ్జ్ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన సరళమైన మార్కెట్కు సిద్ధంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ

0: భాగస్వాముల వ్యాఖ్యలు పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय,
6: కిసాన్ వాణి. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో పశువులు, గొర్రెలు, కోళ్లల్లో వ్యాధులు, టీకాలపై అవసరమైన అవగాహన అనే అంశం గురించి విజయనగరం జిల్లా గరేవిడి పశు వైద్య కళాశాల పశు వైద్య శాస్త్రవేత్త డాక్టర్ బాలం దీప్తి గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
7: వ్యవసాయంతో పాటుగా పాడి పశువుల పోషణ, గొర్రెల పోషణ, అలాగే మేకల పోషణ, కోళ్ల పోషణ అనేది సాధారణంగా గ్రామాల్లో మనం చూసేటువంటి వృత్తులు. మామూలుగా పశు వైద్యులు ఏమంటుంటారంటే, అసలు జబ్బులు రాకుండానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా మంచి మార్గం, ఆ పని చేయండి అంటుంటారు. అసలు జబ్బులు రాకుండా టీకా మందులు వేస్తూ ఉంటారు. ఏ జబ్బులకి టీకాలు ఉన్నాయి, ఆ టీకాలు వేయించుకునేటప్పుడు కూడా రైతు సోదరులకు అనేక రకాలైనటువంటి సందేహాలు, అపోహలు ఉంటాయి. మరి వీటికి సంబంధించి రైతుల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్కి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గరివిడి పశు వైద్య కళాశాలలో పశు సూక్ష్మ జీవశాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి డాక్టర్ బాలం దీప్తి గారిని ఆకాశవాణి స్టూడియోస్కి ఆహ్వానించాం. దీప్తి గారు నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
7: అసలు మామూలుగా పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళకి రకరకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. మరి ఈ జబ్బులు అనేవి రాకుండానే టీకాలు వేయించుకోవాలంటుంటారు కదా, అసలు ఈ టీకాలు అంటే ఏంటి, అసలు ఇది ఏమైనా మందా?
8: టీకా

0: అనేది మందేనండి, కాకపోతే అది చికిత్స కోసం వాడేది కాదు, నివారణ కోసం వాడాలి. అంటే జబ్బు పలానా సీజన్లో వస్తుంది అని పశువైద్యులకు అవగాహన ఉంటుంది, కాబట్టి ఆ సీజన్ రాక మునుపే టీకాలు వేయమని ప్రభుత్వం వారిని ఆదేశిస్తుంది.
1: అసలు టీకా అంటే ఏంది, అసలు అర్థం చేసుకోవటం అంటే ఎట్లా?
0: టీకా అంటే ఇప్పుడు ఒక వ్యాధి రావడానికి ఒక సూక్ష్మజీవి కానీ, అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగై, ఇలా రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయండి. వాటికి వ్యాధి కలిగించే శక్తి ఉంటుంది. ఆ వ్యాధి కలిగించే శక్తిని మనం తగ్గించుకుంటూ వెళ్ళి ఇంకా అది వ్యాధి కలగచేయలేదు అనుకున్నాక దాన్ని టీకా మందులాగా వాడతాం. అయితే మనం దాని శక్తిని తగ్గించిన వ్యాధికారక జీవిని మనం పశువు శరీరంలోకి పెడుతున్నాం టీకా మందులాగా. అప్పుడు ఏం జరుగుతుందంటే పశువు ఏదో ఒక వ్యాధికారక జీవి వచ్చినట్లే స్పందించి దానికి యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఇలానే మనం టీకా మందు పశువుకి ఇచ్చినప్పుడు యాంటీబాడీస్ తయారవుతాయి. ఇది మనం వ్యాధి వచ్చే సీజన్ కన్నా ముందు చేస్తాం. కాబట్టి వ్యాధి కలిగే సీజన్కి పశువు శరీరంలో యాంటీబాడీస్ తయారయ్యి ఉంటాయి. అప్పుడు ఆ సీజన్లో వ్యాధికారక జీవి కనుక ఆ పశువు శరీరంలోకి ఎంటర్ అయినట్లయితే అప్పటికే తయారయ్యి ఉన్న యాంటీబాడీస్ ఆ వ్యాధికారక జీవితో రియాక్ట్ అయ్యి వాటిని చంపేస్తుంది. ఇక వ్యాధి నుంచి మనం మన పశువుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం.
1: అంటే ఇందాక ఏదో సూక్ష్మజీవులు అన్నారు కదా, బ్యాక్టీరియా అన్నారు, వైరస్ అన్నారు, ఇవి మన పశువుల్లో, గొర్రెల్లో, మేకలు, కోళ్ళల్లో రోగాలు కలగజేస్తాయి అన్నారు కదా, వీటన్నిటికి సంబంధించి మనకి టీకాలు ఉన్నాయి?
0: చాలా వరకు మనకు ఉన్నాయండి. అంటే బ్యాక్టీరియా కలిగించే వ్యాధులకి మనకి టీకాలు ఉన్నాయి, వైరస్ కలిగించే వ్యాధులకి టీకాలు ఉన్నాయి, అయితే ఫంగై కూడా కొన్ని వ్యాధులను కలుగు చేస్తుంది, వాటికైతే మనకి టీకాలు లేవండి. వైరస్ కూడా కొన్ని వ్యాధులకి మాత్రమే టీకాలు ఉన్నాయి, అన్ని వ్యాధులకి మనకి టీకాలు లేవు. కొన్ని వైరస్లు ఏం చేస్తాయంటే వాటి గుణాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. అలాంటి వాటికి మనం ఒక వ్యాక్సిన్ని తయారు చేయలేము, కాబట్టి వాటిని నివారణ చేయడం చాలా కష్టతరమైన పని.
1: అంటే ఇప్పుడు టీకా మందులు రకరకాలు ఉన్నాయి, మీరు అన్నట్టుగా బ్యాక్టీరియాకి వైరస్కి సంబంధించిన టీకా మందులు దొరుకుతున్నాయి. ఈ టీకాలు వేయించుకునేటప్పుడు రైతులు కొంతమంది వేయించుకోరు, వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉంటాయి కదా. మరి వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ టీకా మందులు వేయిస్తే జ్వరం వస్తుంది అనుకుంటుంటారు. ఏంది నిజమేనా, అసలు వస్తే ఏమన్నా నష్టమా?
0: జ్వరం అయితే వస్తుందండి. సాధారణంగా టీకా వేసిన తర్వాత శరీరం రోగ నిరోధక శక్తిని తయారు చేసుకునే క్రమంలో 1 లేదా 2 రోజులు కొంత జ్వరం కనబడుతుంది, అలాగే 5 నుంచి 10% వరకు పాల దిగుబడి కూడా తగ్గుతుంది. కానీ ఇది సర్వసాధారణం, అంటే ఇది టీకా పనిచేస్తుంది అనడానికి సంకేతం,
1: ఒక గుర్తులాగా
0: అంతే అండి. అంతేగాని అదేమీ అసాధారణమైన ప్రక్రియ ఏమీ కాదు. కాకపోతే 2 రోజుల తర్వాత మళ్ళీ పశువు మామూలుగా ఆరోగ్యంగా తయారవుతుంది, అలాగే పాల దిగుబడి కూడా యథాస్థితికి చేరుకుంటుంది.
1: ఈ టీకా మందు వేస్తూ ఉంటారు కదా, ఈ టీకా మందు వేసిన తర్వాత ఇందాక ఏదో మీరు యాంటీబాడీలు అన్నారు కదా, ఇవి తయారు కావటానికి సుమారుగా 8 రోజులు పడుతుంది? అన్నిటికీ ఒకటే రకంగా పడుతుందా, పశువుని బట్టి లేకపోతే గొర్రెని బట్టి జీవిని బట్టి మారుతుందా?
0: మారుతుందండి. మామూలుగా అయితే మనం టీకా వేశాక 2 నుంచి 3 వారాలు ఖచ్చితంగా పడుతుంది యాంటీబాడీలు తయారవ్వడానికి. కాబట్టే మనం ఇప్పుడు వర్షాకాలంలో ఒక వ్యాధి వస్తుందంటే ఖచ్చితంగా ఒక 20 రోజుల నుంచి 30 రోజుల ముందే మనం టీకాలు వేయించుకోవాలి. అప్పుడు మనం పశువుకి సరైన సమయం ఇస్తున్నాం యాంటీబాడీస్ తయారవ్వడానికి. అది కూడా ఆరోగ్యంగా ఉన్న పశువు అయితే కొంచెం త్వరగా తయారు చేసుకుంటుంది, కొంచెం ఆరోగ్యంగా లేని పశువు, అలా కొంచెం దానికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న పశువు, బలహీనంగా ఉన్న పశువుకి ఇంకొంత ఎక్కువ టైం పడుతుంది.
1: ఇప్పుడు దూడలైతే,
0: దూడలు ఖచ్చితంగా 4 నెలలు నిండిన తర్వాతనే వాటికి టీకాలు వేయించుకోవాలి. 4 నెలల కన్నా ముందు టీకా వేసిన దానివల్ల ఉపయోగం ఉండదు.
1: ఇప్పుడు మామూలుగా మనుషులకి కొన్ని టీకాలు జీవితంలో ఒక్కసారి వేస్తారు, ఇంకా తర్వాత ఎప్పుడేరు, ఎప్పుడు జీవితాంతం వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఉంటుంది అంటుంటారు కదా, మరి పశువులకు కూడా అంతేనా, తేడా ఏమైనా?
0: వ్యాధికారక జీవి బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనుషుల్లో అయితే స్మాల్ పాక్స్ అంటాము, ఇలా కొన్ని వ్యాధులకి పుట్టిన వెంటనే ఒక టైం ఇస్తారు, ఆ టైంలో వేయించుకుంటే ఇంకా జీవితాంతం అదే టీకా సరిపోతుంది. అలాగే పశువుల్లో కూడా బ్రుసెల్లోసిస్ అని ఒక వ్యాధి ఉంటుంది, ఆ వ్యాధికి మనం అన్ని పశువుల్లోని టీకాలు వేయకూడదు. ఆడదూడలు అది కూడా 4 నుంచి 8 నెలల వయసు ఉన్న ఆడదూడలకి మాత్రమే జీవితంలో ఒక్కసారి టీకా వేయిస్తే సరిపోతుంది.

0: పోతుంది
1: బ్రూసెల్లోసిస్కి. ఇకపోతే మనము టీకాలు వేయించుకునేటప్పుడు మామూలుగా ఏదో బుడ్డుల్లో పెట్టి తెస్తారు కదా, ఐస్ పెట్టెల్లో పెట్టి తెస్తారు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టమంటారు, ఏంది తేడా ఏంది అసలు ఎందుకు అట్లా?
0: ఈ టీకా అనేదండి, ఆ టీకా మందు తయారైన దగ్గర నుంచి పశువు శరీరంలోకి చేరే వరకు ఈ మందుని మనం 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దే దాన్ని మనం పొందుపరుచుకోవాలి.
1: అన్ని రకాల టీకాలు,
0: ఏ టీకా అయినా,
1: వైరస్ సంబంధించిందైనా బ్యాక్టీరియా సంబంధించిందైనా,
0: బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా ఏదైనా టీకా మందు అనేది ఐస్ బాక్స్లో మాత్రమే పెట్టుకోవాలి మనం. ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడికైనా వేరే ఫారం దగ్గరికి తీసుకెళ్లాలంటే ఒక ఐస్ బాక్స్, దాంట్లో ఐస్ ప్యాక్లు పెట్టుకుని దాంట్లో ఈ మందు పెట్టి తీసుకువెళ్ళాలి. ఆ మందు యొక్క ఉష్ణోగ్రత కానీ పెరిగిన లేకపోతే ఎండలో పెట్టిన ఆ సీసాని దాని గుణం నశించిపోతుంది. ఆ టీకా వేసినా దానివల్ల ఉపయోగం ఉండదు.
1: ఉండదు అంటే ఈ టీకా మందులు వేసేటప్పుడు మామూలుగా చూడు పశువులు కూడా కొన్ని ఉంటాయి కదా మన ఇళ్ళలో, వాటికి కూడా వేసుకోవచ్చా?
0: చూడు పశువులకి వేసుకోవచ్చండి, కాకపోతే పశు వైద్యుని పర్యవేక్షణలో వేసుకోవాలి. ఏ నెల చూడులో ఉందో గమనించుకుని దాని ప్రకారం మనం టీకాలు వేయించుకోవాలి.
1: ఎన్ని నెలల చూడైతే వేయించాలి, ఎన్ని నెలలు చూడైతే వేయించుకోకూడదు?
0: సాధారణంగా అండి 8-9వ నెలకి చేరిందంటే అప్పుడు మనం టీకాలు వేయించకపోవడమే మంచిది. ఎందుకంటే టీకా వేయించడం కోసం మనం పశువుని కట్టేస్తాము, అది పశువుకి తీవ్రమైన ఒత్తిడిని కలుగు చేస్తుంది, అవి వాటికి కష్టమవుతుంది. కాబట్టి అలాంటి దశలో మనం టీకాలు వేయించుకోకపోవడమే ముఖ్యం. ఇంకొక తేడా ఉందండి, టీకాల్లో కిల్డ్ వ్యాక్సిన్ అంటాము, లైవ్ వ్యాక్సిన్ అంటాం.
1: అంటే
0: కిల్డ్ వ్యాక్సిన్ అంటే దాంట్లో వ్యాధికారక జీవిని చంపేసిన వ్యాధికారక జీవిని దాంట్లో మనం పొందుపరుస్తాం. కాబట్టి అలాంటి కిల్డ్ వ్యాక్సిన్స్ వల్ల మనకి ఎలాంటి నష్టము జరగదు చూడి పశువుల్లో వేసినా సరే. ముఖ్యంగా గాలికుంటు, గొంతువాపు, జబ్బవాపు ఇలాంటి వ్యాధులకి మనం కిల్డ్ వ్యాక్సిన్సే వాడతాం. అలాంటి వ్యాక్సిన్స్ చూడి పశువుల్లో వేసుకున్నా పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. కాకపోతే లైవ్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి, ఆ లైవ్ వ్యాక్సిన్స్ వేసినప్పుడు మాత్రం దాంట్లో వ్యాధికారక జీవి బ్రతికే ఉంటుంది. కాబట్టి అది వ్యాధిని కలుగజేసే లక్షణం ఉండొచ్చు. పొరపాటున ఏమైనా టీకా తయారు చేసే క్రమంలో ఏమైనా తప్పులు జరుగుంటే ఆ వ్యాధికారక జీవి మళ్ళీ పశువు శరీరంలో పెరిగి పెద్దదయ్యి వ్యాధిని కలుగజేసే అవకాశం ఉండొచ్చు.
1: అందుకని చూడు వాటికి
0: వేయకూడదు.
1: అలాగే టీకా వేసేటప్పుడు ఈ సమయానికి వేయాలా, ఈ సమయానికి వేయకూడదు అనే ఉంటుందా?
0: ఉంటుందండి. సాధారణంగా టీకాలు చల్లటి ఉష్ణోగ్రతల సమయంలోనే వేయాలి, అది 6-9 లోపు కానీ సాయంత్రం వేళల్లో వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ టీకా పశువు శరీరంలో ఒత్తిడిని కలుగజేస్తుంది. ఈ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉన్న సమయంలో వేస్తే ఈ పశువు మీద ఒత్తిడి అధికంగా ఉండి ఈ యాంటీబాడీస్ తయారయ్యే ప్రక్రియను అడ్డుకొనవచ్చు. కాబట్టి చల్లటి ఉష్ణోగ్రతల సమయంలోనే మనం టీకాలు వేసుకోవాలి.
1: ఇప్పుడు టీకాలు వేయించేటప్పుడు ఒక గొంతు వాపు గురించి వేస్తాం అనుకోండి టీకా మందు, మనం దానికి వేరే రకమైన జబ్బు కనుక ఏదన్నా ఉండేటట్లయితే మనం ఈ టీకా మందు వేయించవచ్చు? ఉదాహరణకి పొదుగు వాపు వ్యాధి ఉంది, వాటికి వేరే రకమైనటువంటి టీకాలు వేసుకోవచ్చా?
0: లేదండి, ఎప్పుడైనా సరే మనం టీకా వేసుకునేటప్పుడు పశువు పూర్తిగా ఆరోగ్యంగా ఉందా లేదా చూసుకోవాలి. అది కొంత నీరసంగా ఉన్నా లేకపోతే ఏదో ఒక కారణంతో జ్వరంతో ఉన్నా, అంటే పొదుగువాపు అన్నారు, పొదుగువాపు ఉండకూడదు, లేకపోతే వేరే ఇతర వ్యాధితో కూడా అది బాధపడుతూ ఉండకూడదు. పూర్తిగా ఆరోగ్యకరంగా ఉన్న పశువుకి మాత్రమే మనం టీకాలు వేసుకోవాలి, ఎందుకంటే అది ఒత్తిడి కలుగజేస్తుంది కాబట్టి.
1: అలాగే టీకా మందులు వేసేటప్పుడు శుభ్రం ఏదైనా చేయాలి? మామూలుగా సూదిని కాగబెడతారు కదా, నీళ్ళలో వేసేసి తర్వాత తీసి తర్వాత సూది పొడుస్తారు కదా, అట్టన చేయాలా మామూలుగా పొడిచొచ్చా?
0: అది సూదులు స్టెరైల్ నీడిల్స్ అంటారు, అంటే అవి ప్యాకెట్లో వచ్చేటప్పుడు వాటిని మనం డైరెక్ట్గా పశువులోకి వాడచ్చు. కాకపోతే వాడిన సూదినే మళ్ళీ మళ్ళీ మిగిలిన జంతువులకి వాడకూడదు.
1: ఒకసారి వాడాలా?
0: ఒకసారే వాడాలి. ఆ వాడిన దాన్ని మళ్ళీ వాడాలనుకుంటే మాత్రం మరుగైన నీళ్లలో వేసి మరిగించి స్టెరిలైజేషన్ చేసిన సూదుల్ని మళ్ళీ మళ్ళీ వాడచ్చు.
1: ఇప్పుడు సూదు పొడిచినప్పుడు మామూలుగా మన శరీరంలో కొన్ని చోట్ల మనుషులకు కూడా బొబ్బలు వస్తుంటాయి, లేకపోతే ఏదైనా మందు తీసుకున్నా అంత ఎలర్జీ లాగా వస్తుంటది. ఇట్లాంటి సమస్య టీకాలు వేసేటప్పుడు కూడా పశువులు ఎక్కడన్నా వస్తుందా?
0: చాలా అరుదుగా రావచ్చండి. వీటిని అలర్జిక్ రియాక్షన్స్ అంటారు. కొన్ని పశువుల్లో ఏమవుతుందంటే అవి బాగా సెన్సిటివ్ అయి ఉంటాయి. అలా టీకా వేసిన వెంటనే వాటికి కొంత శ్వాసకోశ ఇబ్బందులు కానీ లేదా శరీరం అంతా బొబ్బలు రావడం ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి

0: అవి పడిపోవని కూడా పడిపోవచ్చు. అలాంటి సమయంలో మనం ఈ అలర్జిక్ రియాక్షన్ని ఆపడానికి డెక్సామిథజోన్ ఇంజెక్షన్ అంటారు. అది కానీ ఏదైనా యాంటీహిస్టమిన్ ఇంజెక్షన్ని దగ్గర పెట్టుకుంటే వెంటనే ఇచ్చినట్లయితే పశువు మళ్ళీ ఒక 2-3 గంటల్లో మామూలుగా లేచి నించుంటుంది.
1: ఇప్పుడు టీకాలు వేసేటప్పుడు 2-3 మందులు కలిపి ఉన్న టీకాలు దొరుకుతాయి అంటుంటారు, అట్లాంటి వేసుకోవచ్చా లేకపోతే విడివిడిగానే వేసుకోవాలి?
0: గొంతు వాపుకి జబ్బవాపుకి కలిపి ఉన్న టీకా మందులు మనకు దొరుకుతాయండి, అలాంటివి వేసుకోవచ్చు. అంతేగాని వేరు వేరు టీకాలు ఇంజెక్షన్ రూపంలో దొరికేవి, ఇప్పుడు గొంతువాపు వేరే టీకా మందు, జబ్బవాపు వేరే టీకా మందు, రెండు కలిపి ఒకే దాంట్లోకి ఎక్కించి అలా వేయించుకోకూడదు. ఎప్పుడైనా వేరు వేరు వ్యాధులకి మనం టీకాలు వేయించుకేటప్పుడు కనీసం ఒక 2-3 వారాల వ్యవధి మనం పెట్టుకోవాలి ఒక టీకాకి ఇంకొక టీకాకి.
1: మామూలుగా టీకా మందులు వేయించక ముందు పశువులకు ఏదో నట్టల మందులు తాపించమంటుంటారు, గొర్రెలకి కూడా తాగించమంటుంటారు, అవసరమా?
0: అవసరమేనండి. మనం ఖచ్చితంగా టీకా వేయించుకునే 10-15 రోజులు ముందే నట్టల నివారణ మందులు మనం జీవాలకి కానీ పశువులకు కానీ తాపించుకోవాలి. ఎందుకంటే ఈ జీవాల కడుపులో నులి పురుగులు నట్టలు ఉన్నప్పుడు వాటి రోగ నిరోధక వ్యవస్థ బాగా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో టీకా వేసినా శరీరం వ్యాధిని తట్టుకునే పరిస్థితి ఉండదు. ఆ యాంటీబాడీస్ ఏవైతే తయారవుతాయో పశువు శరీరంలో అవి సరిగ్గా తయారవ్వవు. కాబట్టి మనం అది నట్టల మందులు వేయించుకుని ఒక 10 రోజులు ఆగి తర్వాత టీకాలు వేయించుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, యాంటీబాడీస్ బాగా పెరుగుతాయి.
1: ముఖ్యంగా పశువుల్లో ఏటేటికి టీకాలు ఉన్నాయి?
0: పశువుల్లో సాధారణంగా మనకి గాలికుంటు వ్యాధి, గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, ఇలా చాలా సూక్ష్మజీవకారక వ్యాధులు ఉన్నాయి. వీటన్నిటికి మనకి మన ప్రభుత్వం వారు ఉచితంగా టీకాలు సరఫరా చేస్తూ ఉంటారు.
1: దూడల్లో మనం టీకా మందులు వేస్తాం కదా, దానికి 4 నెలల్లో మొదలు పెట్టమన్నారు కదా మీరు, ఆ తర్వాత?
0: అవసరమేనండి. 4 నెలలు దాటిన తర్వాత దూడల్లో కానీ వీటిలో మొదటి టీకా వేయించుకోవాలి. టీకా వేయించుకున్న తర్వాత 6 నెలలకి బూస్టర్ డోస్ అంటాం, అది అన్నిటికీ వర్తించదండి. కొన్నిటికి సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది. కొన్ని వ్యాధులకి అంటే మన గొంతువాపు వ్యాధి, ఈటి పొబ్బరోగం, వీటికి మాత్రం 6 నెలలకు ఒకసారి బూస్టర్ డోస్ వేయించుకుంటే రోగ నిరోధక శక్తి ఇంకొంత ఎక్కువ పెంపొందింపబడుతుంది అన్నమాట.
1: అంటే దూడలకి వేయించినాకేనా అది, లేదా పెద్దవాటికి కూడా అంతే?
0: పెద్దవాటికి కూడా అంతే అండి. ఇప్పుడు తొలకరి వర్షాలు పడే ముందు గొంతువాపుకి, జబ్బవాపుకి, అలాగే బొబ్బరోగం ఈటీ అంటాం, వీటికి మనం మొదటి డోసు వేస్తాం ప్రతి సంవత్సరం. తర్వాత 6 నెలల తర్వాత అంటే సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఇంకొక బూస్టర్ డోస్ వేయించుకుంటాం. అలా వేయించుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఈ టీకాలకి ఏవైతే యాంటీబాడీస్ పశువు శరీరంలో తయారవుతాయో అవి 5వ నెల 6వ నెల తర్వాత నుంచి అవి క్షీణించడం మొదలు పెడతాయి. కాబట్టి అప్పుడు మనం ఒక బూస్టర్ డోస్ వేసుకుంటే మళ్ళీ రోగ నిరోధక శక్తి పెరిగి యాంటీబాడీస్ తయారవుతాయి.
1: అలాగే పశువులు ఇంకా ఏ టీకా మందులు దొరుకుతున్నాయి?
0: మనకి గాలికుంటు వ్యాధికి టీకాలు దొరుకుతాయండి. గాలికుంటు వ్యాధికి 4 నెలల దాటిన పశువులన్నింటికి మనం టీకాలు వేయించుకుంటాము. అయితే ఇంకొక వ్యాధి ఏంటంటే ఆంథ్రాక్స్ అంటాం. ఈ వ్యాధిని ముఖ్యంగా నివారించడానికి టీకా మందులు ఉన్నాయి, కాకపోతే ఈ టీకాలు ఆ వ్యాధి ప్రబలే ప్రదేశంలో మాత్రమే వేసుకోవాలి, మిగిలిన ప్రదేశాల్లో వేసుకోకూడదు. అలాగే ఈ కుక్క కాటు వ్యాధి పశువుల్లో, జీవాల్లో, మనుషుల్లో అందరిలోనూ ఉంటుంది. ఈ వ్యాధికి ఒక సరైన టీకా నియమావళి ఉంది. కుక్క కరిచిన మొదటి రోజు 0 డే అంటాం, ఆ రోజు మొదట టీకా డోసు వేసుకోవాలి. తర్వాత 3వ రోజు, తర్వాత 7వ రోజు, 14వ రోజు, 30వ రోజు, మళ్ళీ 90వ రోజు, ఇలా 6 డోసులు వ్యాక్సిన్ క్రమం తప్పకుండా వేయించుకున్నట్లయితే ఈ రేబిస్ వ్యాధి వల్ల వచ్చే మరణాలను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. తర్వాత పశువుల్లో వచ్చే మరొక ముఖ్యమైన వ్యాధి లంపీ స్కిన్ డిసీజ్ అంటాం, అంటే దీన్నే ముద్ద చర్మం వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధిని నివారించడం కోసం ఈ లంపీ స్కిన్ టీకా దొరుకుతుంది, కాకపోతే ఇంకా ప్రభుత్వం వారు ఉచితంగా సరఫరా చేయట్లేదు, ఇంకా తయారు చేస్తున్నారు. ఈ LSD వ్యాక్సిన్ అంటే లంపీ స్కిన్ డిసీజ్ టీకా కాకుండా గోట్ పాక్స్ వ్యాక్సిన్ అని మనకి దొరుకుతుంది, అది ప్రభుత్వం వారు మనకు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అది మనం పశువుల్లో వేసినా సరే చాలా వరకు దీనివల్ల కలిగే దుష్పరిమాణాలన్నీ మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
1: గొర్రెలు మేకలు కోళ్లల్లో ప్రత్యేకంగా మరి

0: ఎక్కువగా మన ప్రాంతంలో వచ్చేటువంటి జబ్బులు ఏంటి, వాటికి టీకాలు ఏటేటికి ఉన్నాయి?
1: మనకి జీవాల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు పీపీఆర్ అంటాము. జీవాల్లో ఎక్కువగా నోట్లో పుళ్ళు, అలాగే విరోచనాలు, అలాగే ఆకస్మిక మరణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ చలికాలం మొదలవ్వక ముందే మనం అక్టోబర్ నవంబర్ టైంలో ఈ వ్యాధి కొరకు టీకాలు ఎక్కువగా ఈ తొలకరి వర్షాలు పడక ముందు అంటే మే జూన్ సమయంలో మనం టీకాలు వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే అమ్మ తల్లి అంటారు, మసూచి. గొర్రెల్లో వస్తే షీప్ పాక్స్ అని, మేకల్లో వస్తే గోట్ పాక్స్ అని అంటాము. ఈ వ్యాధి కూడా ఎక్కువగా చలికాలంలో ప్రబలుతుంది. కాబట్టి అక్టోబర్ నవంబర్ మాసాల్లో వీటికి టీకాలు వేయించుకుంటే మంచిది. తరువాత కోళ్లలో వచ్చే సాధారణ వ్యాధులు, ముఖ్యంగా కోళ్లలో వచ్చే సాధారణమైన వ్యాధి కొక్కెర వ్యాధి. మొదటి డోసు కోడి పిల్ల పుట్టిన తర్వాత 5 నుంచి 7 రోజుల మధ్యలో లసోటా టీకా వేయించుకోవాలి. తరువాత 4 నుంచి 5 వారాల మధ్యలో అదే లసోటా టీకా బూస్టర్ డోసు వేయించుకోవాల్సి ఉంటుంది. 3వ డోసు 8 నుంచి 9వ వారంలో RDK స్ట్రెయిన్ అంటాం, అది వేయించుకోవాలి. అలాగే తరువాత మసూచి వ్యాధి, ఈ ఫౌల్ పాక్స్ కొరకు రెక్క కింద భాగంలో టీకా మందు వేయించుకోవాల్సి ఉంటుంది. ఈ టీకాలు కూడా 8 నుంచి 9 వారాల వయసు కోడిపిల్లల్లో వేస్తారు. అలాగే మ్యారెక్స్ డిసీజ్ వ్యాధి, అది కోడిపిల్ల పుట్టిన రోజునే కంట్లో ఒక చుక్కలాగా వేస్తారు.
0: డాక్టర్ బాలం దీప్తి గారు, మరి ఈ సూక్ష్మజీవుల వల్ల కలిగేటువంటి జబ్బులు, అవి మరి రాకుండా మన పశువులను కాపాడుకోవటానికి టీకా మందులు ఏ విధంగా పనిచేస్తాయి, టీకా మందులు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.
2: నమస్కారం. కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా మీరు ఇంతవరకు పశువులు, గొర్రెలు, కోళ్లల్లో వ్యాధులు, టీకాలపై అవసరమైన అవగాహన అనే అంశం గురించి విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్య కళాశాల పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ బాలం దీప్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ N. సుధాకర్ రెడ్డి. ఇప్పుడొక జానపద గీతం విందాం.

0: వరి పొలాన్ని అడపాదడప ఆరబెడదాం, సుడిదోమ ఉధృతిని నియంత్రిద్దాం.
1: ఈనాటి మన వ్యవసాయ సమాచారం కార్యక్రమంలో నత్రజని జీవన ఎరువు. అజిటోబ్యాక్టర్ అనేది సాధారణంగా చెలించే అండాకార లేదా గోళాకార బ్యాక్టీరియా. ఇది మందపాటి గోడలు గల సిస్టులను, అంటే గట్టి పైపొరను కూడా కలిగి ఉంటాయి. ఇవి మందపాటి గోడలు గల సిస్టులను ఏర్పరుస్తాయి, అలాగే పెద్ద పరిమాణంలో క్యాప్సులర్ జిగురును ఉత్పత్తి చేస్తాయి. ఇవి వాయుసహిత స్వేచ్ఛగా జీవించే నేల సూక్ష్మజీవులు. ఇవి ప్రకృతిలోని నత్రజని చక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మొక్కలకు అందుబాటులో లేని వాతావరణ నత్రజనిని బంధించి దానిని అమోనియం అయాన్ల రూపంలో నేలలోకి విడుదల చేస్తాయి. డయోజోట్రోఫ్లను అధ్యయనం చేయడానికి ఒక నమూనా జీవి ఉండడంతో పాటు దీన్ని మానవులు జీవన ఎరువులు, ఆహార సంకలనాలు, ఇంకా కొన్ని బయోపాలిమర్ల ఉత్పత్తికి ఉపయోగిస్తారు. అజోస్పెరిల్లం అనేది ఇది స్వేచ్ఛగా జీవించే బ్యాక్టీరియా. ఇది నేలలో నత్రజనిని కూడా స్థిరీకరించగలదు. ఇంతవరకు మనం వ్యవసాయ సమాచారం విన్నాం కదా, తర్వాత కార్యక్రమంలోకి వెళ్లే ముందు
2: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన మిలేగా.

మీరు ఇంతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్.

0: కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
1: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాలా ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ DRDO తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త్ర ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో GDP అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకొని 7.6% GDP వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల్ భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్ళు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే EWS, తక్కువ ఆదాయ వర్గాలు LIG, మధ్య ఆదాయ వర్గాలు MIG లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 40 లక్షల ఇళ్ళు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,560 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ

కు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో 7 లక్షలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్షిప్కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంపాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26 న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంట్లో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము 9 జనవరి నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్స్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026
జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమో

0: ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 200,000 దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న బిలియన్ డాలర్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరి ఇంకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్ల్లో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ Mark 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన Bluebird Block 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన Bluebird Block 2 ఉపగ్రహం బరువు 6,100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో NDA ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం 15 ఫిబ్రవరి 2019న న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్ల సేవలు, March 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. NDA ప్రభుత్వం 2014-2026 మధ్య 36,429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7,599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3,361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15లో 1,57,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,60,130 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా NDA ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే NDA ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు NDA ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా NDA ప్రభుత్వం ఉజ్వల భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

0: శ్రోతల నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.
0: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
1: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది, కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
0: సార్, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్ళకి వాళ్ళ పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు, అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు, అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ, ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్సు, ఇంజనీర్లు, న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందనమాట.
0: సార్, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
1: అంటే ఈ పథకం మెయిన్గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తూ ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి, ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దానివల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ, ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్, వీటిలన్నింటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. క్రాప్లో

0: లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకి. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించే దానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈ కేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు.
1: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరు ఉందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత, అది వీళ్ళ కొడుకుల పేరు మీద కానీ ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకుకి కానీ కూతురికి కానీ వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సార్, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి

0: ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద కానీ ఆ కూతురు పేరు మీద కానీ మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్లాండ్ రికార్డ్స్లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
0: సార్, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
1: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మనం వెరిఫికేషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
0: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారా?
1: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
0: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
1: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
0: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూములు సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హుల?
1: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు, కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
0: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
1: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఇంకా కూడా వాళ్ళ పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
0: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, చిత్రం జస్టిస్ చక్రవర్తి.

0: కుసుమపరాగం ఇది చోడు వీణల రాగం హృదయాల కుసుమపరాగం.
1: కుమార రాజా ఈ చిత్రం నుంచి వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట విన్నారు. కెవి మహాదేవన్ స్వరకల్పనలో.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట కిరాయి రవిడీల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటున్నారు. సంగీతం చక్రవర్తి. ఇదే ప్రసారంలో 9:30 మరికొన్ని పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.

0: అంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వార్ధనగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవాయాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కే రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకొని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి UNSCలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా UNSC సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానద్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని

0: భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్భంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజిత పథకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకం వరించింది. దీంతో భారత పథకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో 1 స్వర్ణ పథకం, 7 రజితాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజిత పథకం దక్కింది. మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు INS త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $105.23 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,252 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు. కొండవీటి దొంగ ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి ఆలపించిన పాట, సంగీతం ఇళయరాజా.

0: మీరు ఇంతవరకు సినిమా పాట విన్నారు. ఇదే ప్రసారంలో 9:30 మరికొన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. ఇప్పుడు సమాచార్ సంధ్య, హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं विशाल शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सेवा भावना देश की प्रगति की सबसे बड़ी प्रेरक शक्ति है. सरकार की अभिनव योजनाओं ने 25 करोड़ नागरिकों को गरीबी से बाहर निकाला. सरकार ने घरेलू कीमतों को नियंत्रित करने के लिए कच्चे खाद्य तेलों पर मूल सीमा शुल्क घटाया. ओडिशा में दक्षिणी भागों और उससे सटे उत्तरी तटीय आंध्र प्रदेश में गहरे दबाव के प्रभाव से मूसलाधार बारिश जारी. सेंसेक्स 1248 अंक गिरकर 73,000

రాజన్ నాగేంద్ర స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. మూడు ముళ్ళు ఈ చిత్రం నుంచి.

ముక్కు పొడక. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన గీతం విన్నారు. జేవి రాఘవులు సంగీత నిర్వహణలో పాడిన గీతం. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట గోపాలరావు గారి అమ్మాయి చిత్రం నుంచి ఎం రమేష్ పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. చక్రవర్తి సంగీత నిర్వహణలో స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ఇంటి గుట్టు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి. ఇదే ప్రసారంలో 10:20 ఆ పాత మధురాలు పాత చిత్రగీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:00 కావస్తుంది. ఇరవయవ ఆసియన్ గేమ్స్ 2026 జపాన్లో జరుగుతున్న ఈ ఆటలపై డైలీ అప్డేట్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఏషియన్ గేమ్స్ 2026 ఐచి నగోయా.
2: The motto for the Indian contingent at the 2026 Asian Games has been dedication, determination and discipline. And today, we saw all these qualities on display in Aichi Nagoya. Hello and welcome to our special daily Asian Games recap show on Akashwani. My name is Abhinav Punchi. Let's jump straight into the headlines. The Indian athletes have added 5 medals to their Asian Games tally on Thursday to take the overall total to 17 medals. The Indian team bagged silver in the 4x400m mixed relay with an outstanding performance from the athletes. Before that silver, a superb 10,000m run from Seema Kumari ensured a bronze for India after 16 years in this event. The day started with rowers Sattam Singh and Salman Khan claiming a bronze medal in the men's double sculls event. A.S. Naruka and Parinaz Dhaliwal added a skeet shooting bronze medal in the afternoon, while Roshabina Devi claimed a silver in Wushu after losing the final to Zhang Xiao of China in the women's 60kg Sanda event. Let's now take a detailed look at athletics, where India got 2 medals today. Prerna Sharma has more.
3: Bharatiya athletes dikhane lage rang, ek ke baad ek medal aur ab athletics mein gold ka intezaar. Indian athletics ka medal account ab khul chuka hai aur track and field se lagatar achhi khabrein samne aa rahi hain. Silver aur bronze dono medal Bharat ki jholi mein aa chuke hain. Ab intezaar hai us sunahre pal ka jab podium par gold ke saath Bharatiya tiranga

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట పి సుశీల ఆల్పించిన గీతం, చిత్రం ఇదా లోకం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చదువుకున్న అమ్మాయిలు. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: రాజపుత్ర రహస్యం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు. క్షమించాలి, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం కెవి మహాదేవన్.
1: దిక్కులను చూసే దిగులుగా నిలిచేవు

రైతు బిడ్డ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండుపాటి ఉన్నారు. ఎస్ హనుమంతరావు సంగీత నిర్వహణలో.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట పసిడి మనసులు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు. అశ్వత్థామ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట అక్బర్ సలీం అనార్కలీ చిత్రం నుంచి మహమ్మద్ రఫీ ఆల్పించిన గీతం. మీరు ఇంతవరకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: and refined edible oils. External Affairs Minister Dr. S. Jayashankar held a meeting with Prime Minister of Antigua and Barbuda, Gaston Browne, on the sidelines of UNGA in New York. In a social media post, Dr. Jayashankar said the development partnership, capacity building and climate change cooperation are going forward. He also expressed India's strong commitment to the success of Commonwealth Heads of Government meeting. India reaffirmed its clear and consistent support for the two-state solution to resolve Israel-Palestine conflict. Secretary West C.B. George attended the high-level ministerial meeting of the Global Alliance for the implementation of the two-state solution in New York on the margins of UNGA today. External Affairs Ministry said in a statement that India's approach combines political commitment with practical support. Mr. George also participated in the second G7 Development Ministers meeting organized by the G7 chair, France, on the sidelines of UNGA in New York. Earlier, Mr. George participated in a high-level side co-hosted by Ghana, Germany and France, Reparatory Justice. Heavy to very heavy rain continued in several parts of Odisha under the influence of a deep depression over north coastal Andhra Pradesh and adjoining South Odisha. The system has triggered waterlogging, road disruptions and a flood-like situation in vulnerable areas, while the state government has intensified relief and evacuation measures. And in the Asian Games 2026, Indian runners have clinched silver in the mixed 4x400 meter relay race at Nagoya today. Before that, Seema Kumari won bronze in the 10,000 meter race after finishing at third spot in 32.50 minutes. The achievement marks India's first medal in the women's 10,000 meter event at the Asian Games in 16 years. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, జ్ఞానమొక్కటే జగతి బృందగానం వింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ గానసుధ నాట్య కలాం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమం వింటారు. ఇందులో ఖురాన్ సూక్తులు ప్రసారమవుతాయి. వ్యాఖ్యాత షేక్ అబ్దుల్లా. పొలం పనులు కార్యక్రమం 6:35 వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమ్మేళనాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి, గాంధేయవాది ఉన్నవ లక్ష్మీనారాయణ వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ర్యాబీస్ వ్యాధి అవగాహన, డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. తర్వాత గాంధీ మార్గం, స్వచ్ఛత హీ సేవ, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎం నీలాద్రిరావు వయలిన్ వాదన వింటారు. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు. మధురిమ పాత చిత్ర గీతాలు రేపు 11:00 ప్రసారమవుతాయి. 12:40 హిందీ సినిమా పాటలు వింటారు. మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచాన్ని అలా చుట్టువద్దాం సంభాషణ ప్రసారమవుతుంది. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు మాధుర్యమైన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లైవ్ న్యాసం, ఇందులో శ్రీ రాపాక కృష్ణ డోలు వాయిద్యం ప్రసారమవుతుంది. ఆదితాళం. తర్వాత స్వచ్ఛత హీ సేవ, ఇంకా సేవా వికాసం, ఇందులో బేటీ బచావో బేటీ పడావో గురించిన కొన్ని విశేషాలు, ఇంకా సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సాగులో డ్రోన్స్ వాడక క్షేత్రస్థాయిలో సమస్యలు, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ ఎం శ్రీకాంత్ గౌడ ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి.

8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10 గంటలకు జపాన్లో జరుగుతున్న 20వ ఆసియన్ గేమ్స్ 2026 భాగంగా డైలీ అప్డేట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అనంతరం ఆపాత ముద్రాలు పాత తెలుగు చిత్రగీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.17 మిల్లీమీటర్లుగా నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 24.8 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.21 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ జల్లులు కానీ చిరుజల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రప్రదేశ్ మరియు యానాం తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం, అలాగే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ఇచ్చే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 మీడియం వేవ్ ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.

దిస్ ఈజ్ ఆంధ్ర రేడియో స్టేషన్ మీడియం వేవ్ సమ్మె గట్ల 9:59. స్టేషన్ 5 గంటల పాఠశాల 10:11 మైక్ టు